విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగత విద్యుత్యాగ విద్యుత్యాగత నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగత నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ నమ ఈ ధ్రియాయ ధ్రియాగ నమశ్చ నమ

భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో, శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసన పర్వంలో, ఇతరత్ర కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం, దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేద మాటకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేద మార్గం. అందుకేంటంటే అయ్యా, జీవులకి రెండు కావాలి. ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్. ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంత శరణం ఉపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అదిష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అదిష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించిన తప్పులేదు, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో. చెప్పుకోవడం వల్ల ఇష్టమైన వస్తువు యందు ఇష్టం పుడుతుంది. ఉదాహరణకి జబ్బు పడ్డవాడి నాలికి రుచి తెలియదు, వాడు ముందు పరమానం పెట్టినా ఒకటే చేదుగా ఉందండి అంటాడు, ఎంత పంచదార వేయండి, అది లోపం పరమానంది కాదు వాడి నాలికిది. అలాగే పరమాత్మ ఇష్టమైన వస్తువయ్యా, ఇష్టమైన వస్తువయ్యా అంటే నాకు ఏం చెప్పినా అర్థమే కాలేదు, ఇంకా ఇష్టమేంటండి దాని ఎందు అంటే, ఆ ఇష్టం పుట్టని జబ్బు ఒకటి ఉందన్నమాట. ఆ జబ్బు గురించి అన్నమాచార్య చాలా చక్కగా చెప్పాడు, తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా ఎవ్వారు లేరు హితవు చెప్పగా, ఒట్టి నవ్వులు పడి మేము నుగిలేమయ్యా అంటారు ఆయన. అలాగే దాని యందు రుచి పుట్టించడానికి ఉన్నదే ఒక పాపం అడ్డుతుంది. అందుకు మనకు లౌకికమైన ఇష్టాలు తీర్చుకోవడానికి ముందు రుద్రం చెప్పుకుంటే ఆ ఇష్టాలు తీరుస్తాడు. ఇది రుద్రంతో తీరిన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, మనల్ని బంధాల్లో ముంచేయకుండా అది తీర్చి మనల్ని సంస్కరించి క్రమంగా దాని మీద ఇష్టం పుట్టేటట్లు చేస్తుంది. అందుకే లౌకికమైన కామనలు ఉన్నా ఈశ్వర ఆరాధనతో తీర్చుకునేవాడు శుద్ధుడవుతాడు. ఈశ్వరారాధన లేకుండా లౌకిక ఉపాయాలతో గాని తీర్చుకుంటే ఆ ఇష్టం వాడిని బంధనహేతువు చేసి ఇంకా పతనానికి తీసుకువెళుతుంది. అందుకే ఏదైనా కోరికలు కోరుకుంటే భగవంతుని కోరుకోండి, తప్పేమీ లేదు. ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం, అందుకే నేనే కోరుకోనండి. ఇలాగే మా సద్గురువులు శివానందమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాట, 30 ఏళ్ళ అమ్మవారిని పూజ చేస్తున్నాను, నేను ఏది కోరుకోలేదండి అని.
గురువుగారు వెంటనే ఆ పాదాలు ఇడిపెట్టండి, దండం పెట్టుకుంటాను. నేను ఇప్పటికీ నాకు రైలు బెర్త్ దొరకలేదన్న శివుడికి దండం పెట్టుకుంటాను నేను, అలా ఉన్నాను నేను అన్నారు. దీని అర్థం ఏంటంటే ఏ కోరికలు కోరుకోవట్లేదు, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మవంచన, మన ఆత్మలోకి పరిశీలిస్తే మనకే తెలుస్తాయి. ఇది వేదాంత వాక్యం నాలుగు పుక్కిటి పట్టి ఏవో మాట్లాడటం కాదు. మన జీవుడేంటో, మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. అందుకే కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడం మంచిదే, కానీ స్వామి ఆ కోరిక ధార్మికమై ఉండాలి. అధార్మికమైన కోరికని ఉంచుకుని అది తీర్చమని భగవంతుని అడిగితే ఆయన తీర్చడు సరికదా. అఠం పట్టి లాక్తే చివరికి మళ్ళీ అది పతన హేతు అవుతుంది. అలా అఠం పట్టి కోరిక తెచ్చుకున్న రావణాదుడు గతి ఏమైందో ఆలోచించుకోండి. అందుకు ఆ విధంగా కోరుకోవడం కాదు, ధార్మికమైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుని ముందు విన్నవించుకుంటే అప్పుడు ఎలా అడగాలి, స్వామి నువ్వే నాకు శరణ్యం కాదన్ను కానీ ఈ వాసన ఏంటో లాగుతుందయ్యా అందుకోసమని. అలాగా మహా ఎత్తులకు కూడా పాపం పొడుం డబ్బా మీద కోరుకుండొచ్చు, మనం చెప్పలేం. అంత మాత్రం చేత ఆయన పొడుం డబ్బావే భక్తిగా ఉన్నాడా అంటే మనం ఆయన ఇష్టం పరబ్రహ్మమే, కానీ ఇదేదో పూర్వజన్మ వాసన, అది అతను పొడుం డబ్బాను ఉపాసించడం లేదు. అలాగే ఈ వాసనాప్రాయమైనటువంటి ఏవైతే ప్రేరణలు ఉంటాయో తత్సంబంధమైన ధార్మికమైన కోరికలు, ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ అన్నాడు గీతలో పరమాత్మ. ధర్మమునకు విరుద్ధము గాని కోరిక నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి శరీరం ఉన్నప్పుడు భోగం అనేది తప్పదు, ఏదో ప్రారంభం లేకపోతే శరీరం ఎందుకు వచ్చింది? మనం దాచిపెట్టుకున్న పుణ్యం క్షయం కావాలి అంటే భోగ సేవనం వల్లే క్షయం అవుతుంది. ఆ భోగం ధార్మికమైన భోగాన్ని పరమేశ్వరుని అడిగి పొందితే ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడి స్టాంప్ ఉంటుంది దాని మీద. ఆయన స్టాంప్ పడి మన కోరిక తీరితే ఆ కోరిక మనల్ని బంధించకుండా అది తీరిపోవడం జరిగి పైమెట్టెక్కిస్తుంది, నిష్కామ స్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఈశ్వరారాధన అనేటువంటిది నిత్యం అవసరమైన విషయం. అందుకే సకామ భక్తి నిష్కామ భక్తికి పరిణమింపజేస్తుంది అనేది మనం గమనించినప్పుడు రుద్రాన్ని అన్నిటికోసం వినియోగించుకోవచ్చు. ఇంత గొప్ప కల్పవృక్షం కనుకనే దేశంలో అరిష్టాలున్నాయి, రుద్రాన్ని ప్రయోగించండి. అది జరుగుతుంది ఎంత మనం సెక్యులర్ని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా. అది సత్యం అండి, ఇది జ్ఞానం. తెలిసేవరకే విశ్వాసం, తెలిసిన తర్వాత విజ్ఞానం, అది విశేషం. తెలిసే వరకు మనం విశ్వాసం విశ్వాసం అంటాం, తెలిసిన తర్వాత విజ్ఞానం. రుద్రం జపిస్తే వర్షం పడుతుంది రండి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, జపించుచ్చుకోడు అది ఎంత విజ్ఞానమో తెలుస్తుంది. నిరూపించబడితే విజ్ఞానం కదా, చేసి చూడండి నిన్నని నిరూపించబడింది. నెల రోజుల క్రితం పాపం ఎండోమెంట్స్ వాళ్ళందరికీ శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బుద్ధి పుట్టిందండి. నివేదనలకు కూడా సరిగ్గా వెళ్ళవు, వీళ్ళ నివేదనలకు మాత్రం అన్ని బాగానే వెళతాయి. దేవుడి నివేదనకి సరైన ఆహారం ఇవ్వరు, ఆయనకి నివేదనకు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వాళ్ళింటికి, 5 రూపాయలు దయతలచి శివుడికి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సత్యం చెప్పడానికి ఏం భయపడక్కర్లేదు, పరమేశ్వరుడు సత్యస్వరూపుడు. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కనీసం. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నిన్నటి రోజున అన్ని ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించాలి, మహా ఘటాభిషేకాలు అని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి డేట్ అన్ని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజుల నుంచి ఎలా ఉన్నదో మనకే తెలుసు. మొన్ననే శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు నిన్నటి రోజున ప్రారంభిస్తున్నాం, నిన్న 8వ తేదీ నిన్నటి రోజున అని. అప్పుడే సంకల్ప స్థాయిలోనే రుద్రుడు ఎలా చూపిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది సంకల్పాన్ని నెరవేర్చడంలో. అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎప్పుడైనా ప్రతి వాడికి కూడా ఈశ్వర ప్రార్థన వృధా పోదు, వాడి జీవితంలోనే వాడికి సాక్ష్యాలు ఉంటాయి. మీరు గమనించండి, అది విజ్ఞానం. అది విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ప్రేరేపించడమే ప్రార్థన. అది రుద్రంతో జరుగుతున్నది, ఆ దివ్య శబ్దాలతో. ఆ విధంగా విశ్వశ్రేయస్సు కోసం రుద్రుణ్ణి ఆరాధించాలి మనం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. మన మోక్షం కోసమో, నేను ఆత్మవిద్య తెలుసుకోవడానికి రుద్రం వింటున్నానండి అనుకునే వాడికన్నా ఈ దేశ క్షేమం కోసం నేను రుద్రం వింటున్నానండి అని ఎవడైతే కూర్చున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నా. ముందు ఈ దేశంలో సనాతన ధర్మం రక్షింపబడాలి అని రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని భగవంతుని సృష్టించాక ఇదేది నాకు అక్కర్లేదో అని వెళ్ళిపోవడానికి మనం వచ్చాం ఇక్కడికి. అసలు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటో కాదు, ఈశ ఆవాస్యమిదం సర్వం, ఇదే మొత్తానికి సారాంశం. ఈ 9 రోజులు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒకటే సారాంశం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వము ఈశ్వరుని చేత ఆవాసింపబడినది అనే జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించేది రుద్రం, అందుకే ఇది ఆత్మజ్ఞానం. ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ
సర్వత్రా వ్యాపించున్నది అని అర్థం. అదే ఈశ ఆవాస్యం అంటే ఆ వ్యాపించిన ఆత్మే ఈశ్వరుడు. అది నీకు కలగాలి అని అదే వాసుదేవ జ్ఞానం అంటే అది కలిగించేటువంటి శక్తి రుద్రంలో ఉంది గనక ఆ జ్ఞానం తెలుసుకుని ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తులతో నిండి శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలంటే రుద్రమే మనకు శరణ్యం. రుద్రం లోకక్షేమాన్ని కోరి వేదమాత ఇచ్చిన మంత్రరాశి. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ఈ రుద్రంలోనే ఉన్నది. అంటే ఈ గ్రామమునందున్న విశ్వమంతా పుష్టిగా ఉండాలి, పేడలు లేకుండా ఉండాలి అని ఆ మంత్రార్థం. ఈ మంత్రంతో రోజూ గ్రామంలో శివాలయంలో అభిషేకం జరిగితే, ప్రతి గ్రామంలో అలా జరిగితే దేశమంతా శాంతిగా ఉంటుందా ఉండదా చెప్పండి. అలాంటిది మనం ఎవడు వినొచ్చోడులే, ఈ రోజుల్లో సంస్కృతం ఎవరికి రాదు కదా అని తప్పుడు స్వరాలతో చదివి కనీస సంధ్యావందనం కూడా చేయకుండా రుద్రం జపించి అభిషేకం చేసేటువంటి వారి వల్ల శివుడు కూడా శిలైపోతాడు. అనుష్ఠాన బలం ఉంటే శిలైనా శివుడు అవుతాడు. అందుకు అటువంటి అనుష్ఠాన పరత్వంతో గాని రుద్రాన్ని జపిస్తే శ్రద్ధతో మేధతో తప్పకుండా వ్యక్తి ప్రయోజనం, సామాజిక ప్రయోజనం కూడా నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వేదమంతా చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఒక్క రుద్రం ద్వారా వేదవేద్యుడైన పరతత్వాన్ని తలంచుకుని స్వామిని అనంత అనంత శక్తులతో లోకంలో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఎవరికి? ధార్మికులకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఆ విధంగా లోకక్షేమం కోసం దీన్ని వినియోగించాలని చెప్పుమాన్ శతరుద్రీయం పఠతి శ్రద్ధయా సహ. ఏ పురుషుడు శతరుద్రీయాన్ని శ్రద్ధతో చదువుతాడో దినే దినే అలా చదవగా అతడు మరణాత్ ఊర్ధ్వమైశ్వరం, వాడి జీవితం విడిచిపెట్టిన తర్వాత ఈశ్వర ప్రాప్తిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా సవిజ్ఞానాదేవ యాతి పరాంగతిం, అతడు పరమగతిని పొందుతాడు సుమా. అందుకే గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారిభిః, పచ్చాశ్రం ముందే చెప్పబడింది. అందుకు అందరి చేత జపించదగినటువంటిది ఈ రుద్రం అనేటువంటి మహామంత్రం సుమా, మహామంత్ర గుచ్ఛము. ఈ విషయం మనకు మహాభారతంలో అనేక పర్వాల్లో చెప్తూ కైలాస సంహిత అనే భాగంలో, ఇది మహాభారతంలోనే మనకు వస్తుంది ఈ భాగం, అక్కడ అనేక ఘట్టముల్లో రుద్ర వైభవాలు ఉన్నాయి. అవి చెప్పుకోవడమే చాలా రమణీయం అనుకోండి. మహాభారతంలో రుద్రం అనేది 9 రోజులు చెప్పొచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రుద్రోపాసకుడు, అందులో ఆయన ఇష్టదైవ, ఆయన ఆచార్యుడైన శ్రీకృష్ణుడు రుద్రతత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తాడు. అందులో సైంధవ వధకి ముందు రాత్రి అర్జునుడు ఆలోచనలో ఉన్నప్పుడు అతను ప్రతిజ్ఞ చేశాడు, సూర్యోదయం లోపల అతను తల తీసేస్తాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చగలనా అనే బాధతో అతడు ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని కైలాసానికి వద్దకు తీసుకువెళతాడట. ఆ మానస సరస్సు దగ్గర ఉన్న కైలాసానికి తీసుకువెళ్ళాడు. భారతే కైలాసయాత్రాయా మానస సరస్థిత పాశుపతాస్త్ర ప్రసాదనార్థం, అక్కడికి తీసుకువెళ్ళి పరమేశ్వర సందర్శనం చేయించాడట. అంటే ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్ళి అంటే ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళాడా వచ్చాడా అంటే అర్థం సూక్ష్మదేహాన్ని క్షణాల్లో తీసుకువెళ్ళాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళగానే ఎదుగా పరమేశ్వరుడు గోచరించాడు. ఆ గోచరించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి అటు చూపించట. చూపిస్తే పాశుపతాస్త్రం కనిపించింది. ఈ పాశుపతాస్త్రం చుట్టూ అనేకములైన భుజంగములు కాపలా కాస్తూ ఉన్నాయి. ఇక్కడ సర్పములు, ఈ సర్పములు జ్వాలలు వెళ్ళగరుక్కుతూ ఉన్నాయట. వాటిని చూశాడు వెంటనే కృష్ణ పరమాత్మ జానుభ్యామవనింగత, ఆ మోకాళ్ళు భూమికి ఆంచి రెండు చేతులు దోయిరించి శిరస్సు ఉంచి శతరుద్రీయ మంత్రాన్ని జపించాడు కృష్ణ పరమాత్మ. నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు జపిస్తున్నాడో అర్జునుడు కూడా ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు జపం చేస్తూ ఉంటే క్రమంగా ఈ సర్పములన్నీ చల్లబడి పాశుపతాస్త్రం అర్జునుని చేతికి వచ్చింది. మరి అంతకుముందు తపస్సు చేశాడండి, తపస్సు చేశాడు కానీ పాశుపతాస్త్రం ప్రయోగించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. ఆ తప ఫలితంగా ఉన్న దివ్యాస్త్రం ఈ క్షణం సిద్ధింపబడింది. అందుకు మళ్ళీ శతరుద్రీయమే అయింది. ఈ ఘట్టం మనకి చక్కగా మహాభారతంలో వర్ణించబడుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఈ రుద్రాన్ని జపించడం పూర్తిగా మన కుర్మ పురాణంలో మహాభారతంలో ప్రస్తావించబడుతుంది. అత్ర పూర్వం ఋషికేశో విశ్వాత్మ దేవకీసుత ఉపవాస వత్సరం కృష్ణ సదా పాశుపత వ్రత, సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేసి శ్రీకృష్ణ పరమాత్మ భస్మోద్ధూడిత సర్వాంగో రుద్రాధ్యయన తత్పర. ఇది విశేషం.
భస్మధారణ చేసి రుద్రాధ్యయనం చేసేట శిక్ష పరమాత్మ. ఎందుకయ్యా ఇంత పని చేసేవు అని అడిగేట అర్జునుడు. ఈ విషయం మనకి కూర్మ పురాణంలో చెప్తూ, మయా ప్రమాణం యదతో లోకస్తదను వర్తతే నా యాదేయోస్తి కశ్చిన్మే వర పాండవనందనా, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను ప్రమాణంగా లోకం తీసుకుంటుంది గనక అందరినీ రుద్రం జపించడానికి ప్రోత్సహించడానికి నేను చేశాను. అంతేగాని నాకోడు వరమిచ్చేవాడు ఉన్నాడో చెప్పు అన్నాడు. నేనే సర్వలోకాలకి వరమిచ్చేవాడిని, నాకెవరైనా వరం ఇవ్వాలా? నేను చేశాను. అందుకు నాకు అభిన్నమైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాను అనే విషయాన్ని చక్కగా చెప్తూ, ఆరాధితవాన్ అహం ఆత్మానమాత్మనా, ఇది కృష్ణుడు చెప్పిన మాట, నన్ను నేను ఆరాధించుకున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికి ఉన్న అభేదాన్ని ఆ పురాణం ఆ విధంగా చెప్పింది. ఇలాగ మనం రుద్రం యొక్క ప్రశస్తిని ఇన్ని విధములుగా గమనించాం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం, అంటే రుద్రాన్ని వినియోగించుకోవడం అభిషేకానికి. అయితే వేద ప్రతిపాదితమైన రుద్రమంత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపనయనాది సంస్కారములున్న వారు మాత్రమే అర్హులు అని సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం మన సంప్రదాయం, అంతే కదా. ఎందుకు అనే ప్రశ్న వేసామా, దుర్మేధ అవుతుంది. అందుకు ఆ జోలికి మనం వెళ్ళొచ్చు. ఎందుకు సమాధానం తెలుసుకోవడానికి చాలా శోధన అవసరం అండి, అంత తేలిగ్గా లేదు. ఒక ఆయన కొన్ని మాటలు మనకి తర్కంలో చాలా బాగుంటాయి, కొంచెం ఆలోచిస్తే తర్కం వీగిపోయి. ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమంగా భోజనం చేసే వాళ్ల కోసమని ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నసత్రం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం, భోజన విషయం నియమం ఉన్న వాళ్ళ కోసం, ఎక్కడ పెడితే అక్కడ తినం, ఎవరు పెడితే వాళ్ళు చూస్తే తినం, ఎందుకు జపము తపము చేసుకున్న వాళ్ళకి ఆహార నియమం అవసరం. వారి కోసం పెడితే వాళ్ళు పెట్టగాలేదు, మనం ఎందుకు పెట్టకూడదు అని వెంటనే లక్ష అన్నసత్రాలు వేశారు. వాడు ఎందుకు పెట్టాడు మీకు అర్థం కాదు. ఇలాగా కులాల ప్రాతిపదికగా విడదీస్తే ఒక మహా హైందవోద్ధారకుడు అక్కడ కనిపించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇన్ని అన్నసత్రాలు పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందా, కులానికి ఆకలి ఉంటుందా, అందరు ఆకలి ఒకటే కదా అన్నాడు. వీడికని భలే చెప్పారండి అన్నాడు ఒకడు. భలే చెప్పలేదండి, ఆకలి అందరికీ ఒకటవచ్చు కానీ అన్నం అందరికి ఒకటి కాదు, ఆచారం ఒకటి కాదు. కుక్క ఆకలి ఏనుగు ఆకలి కూడా ఒకటే, ఆ మాటకు వస్తాయి. ఆకలి అందరికీ ఒకటే కానీ తినే పద్ధతి వేరు, ఎవరి జీవిత వ్యవహారాలు వరకుంటాయి. అలాగే ఒక విద్య అనేటటువంటిది ఒక టెక్స్ట్ బుక్ కాదు వేదం అంటే, ఎలా పెడితే అలా చదివిడా. వేదంలో ప్రత్యక్షరం పరమేశ్వర స్వరూపం. ఒక అగ్నిని ముట్టుకోవాలంటే ఒక నియమం ఉంది, ఒక విద్యుత్తుని వాడాలి అంటే ఆ విద్యుత్తు ముట్టుకునేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి షాక్ కొట్టకుండా. అలాగే వేదం అనేటువంటి ఒక పరమేశ్వర స్వరూపాన్ని స్పర్శించడానికి ఒక జీవన విధానం చెప్పింది సంప్రదాయం. ఆ జీవన విధానం అందరి వల్ల సాధ్యం కాదది. ఆ జీవన విధానానికి తరాలు తరాలు అంకితమైపోవాలి వాటి కోసం. ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు ఆ బ్రాహ్మీమూర్తులు నిద్రలేవడం, స్నానం, సంధ్య, అందులో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఇంటి పరంపరను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వాడు. అందుకు వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు, వెంటనే అందుకుంటాడు వాడు. అలా వాడు అందుకుని ఆహార వ్యవహారాలు ఇవన్నీ లోపల జెనెటిక్స్ లో పూర్వతరాల నుంచి వచ్చి కూర్చున్నాయి. వీడు అనుష్ఠానం తద్వారా వాడికి తదర్హత వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాధ్యయన శక్తితో వాడు పవిత్రుడై లోకాన్ని పవిత్రతం చేస్తున్నాడు. అది వాడి యొక్క పని, ప్రపంచంలో మంత్రశక్తిని కాపాడే పని వాడిది. అందుకు వాడు ఆ సంస్కారమును పొంది వైదికమైన రుద్రాన్ని వాడు జపిస్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటంటే, మరి ఇంత గొప్పదే నేను రుద్రం చెప్పారే, మీరు మరి చేయకపోతే ఎలా అండి అంటే, ఆ రుద్రతత్వాన్నే మహాభారతం అందజేసింది శతరుద్రీయం అనే పేరుతో. అదే శివరహస్యం అనే గ్రంథంలో మళ్ళీ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని యొక్క విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి ఆ శతరుద్రీయ స్తోత్రంలో. అవి అందరూ జపించుకోవచ్చు. అలాగే మనకు ప్రసిద్ధంగా ఉన్నది, అవి దొరకకపోయినా కొన్ని మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి మహాభారతంలో చెప్పిన శివ సహస్ర, కృష్ణుడు చెప్పినది అది. అందుకు అది కూడా రుద్రంలో ఉన్న విషయములన్నీ అందులో ఉన్నాయి. రెండవది లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళి చాలా గొప్పది. శివో మహేశ్వర శంభు పినాకేశ శేఖర ఉన్నదే, ఇవి రుద్రంతో సమానమని చెప్పారు. పార్వతీదేవి జపం చేసేది ఆ శివాష్టోత్తరాన్ని, అంత గొప్ప విశేషం చెప్పబడింది. అందుకే పురాణములు ఎందుకు పుట్టాయో బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది వేదం ఉంటూ ఉంటే పురాణం ఎందుకు పుట్టింది, ఒక విద్య యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్న రోజులు వచ్చాయి. ఎందుకంటే దుర్మేధలు గనక, ఇంతకుమించి మనం ఏమి నిర్వచనం చెప్పాలి. అక్కడ పురాణముల గురించి చెప్తూ ఒక మాట అంటారు, కృపయా మునినా కృతం, దయతో చేసేటండి వ్యాసదేవుడు.
ఎందుకంటే వేదములు అనంతములే, ఆ వేదాధ్యయనానికి కూడా కొందరికి అధికారం ఉంది, కొందరికి నియమాలు ఉన్నాయే. మరి ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి, ఇతరులు పొందాలంటే ఏం చేయాలి? అందుకు వైదిక సూక్తాలను తీసుకుని శ్లోక రూపంలోకి వాటిని మార్చి, అవే శబ్దాలని వాటిని మార్చి సమకూర్చాడు వ్యాసదేవుడు. ప్రతి పురాణంలా పనిచేశారు. ఉదాహరణకి వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రములు, వీటన్నిటి యొక్క రహస్యాలన్నింటినీ కూడా ఆదిత్య హృదయం అనే దానిలో సమకూర్చారు. అది వాల్మీకి చేశారు ఆ పని. వ్యాసదేవుడు మహాభారతంలో కూడా ఆదిత్య సంబంధమైన అష్టోత్తర శతనామ స్తోత్రములు ఇవన్నీ పెట్టారు. ఇదంతా కూడా వేదముల్లో చెప్పబడ్డ సౌర మంత్రములన్నీ అందులో ఉన్నాయి. వాటికి నియమాలేం లేవు. నియమాలేం లేవంటే అర్థం పళ్ళు కూడా తొగ్గకుండా చదవచ్చని చెప్పాను అనుకోవచ్చు. నిత్య నియమాలు, శుచి నియమాలు, సాధారణ శుచి నియమాలు వాటికి ఉన్నాయి. అది అర్థం. స్నానం చేసి శుచిగా చదివితే చాలా మంచిది. అయితే భగవన్ నామస్మరణకి శుచి కుదిరినంత వరకు చేయడం, కుదిరినంత వరకు చేసి కుదిరినప్పుడు కృష్ణార్పణం చేసి చదవచ్చని, అది విశేషం. కానీ ఈ వేదాధ్యయనానికి ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అందుకు సౌరారణ మంత్రములు అలా ఎలా కూర్పబడ్డాయో, అలాగే వేదాల్లో చెప్పబడినటువంటి అమ్మవారి సూక్తములు అన్నీ కూడాను దేవీ మహాత్మ్యం పేరుతో మార్కండేయ పురాణంలో కూర్చబడింది. రాత్రి సూక్తములు కానీ, ఇంకా మహిషాంతగిరి సూక్తం, ఇవన్నీ కూడా వైదికమైన సూక్తములను అక్కడ సమకూర్చారు. ఇలా మనకి అన్ని వైదిక సూక్తముల్ని పురాణములు శ్లోక రూపాల్లో అందజేశాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామం మనకు అలాగే వచ్చింది. అలాగే రుద్రం కూడా ఇన్ని రకములుగా మనకు అందజేయబడింది. వాటి మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం మంత్రానుష్ఠానం గురించి కాదు, ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని మనం ఇక్కడ స్మరించుకోబోతున్నాం. అందుకు ఇది వినడం కూడా రుద్రాధ్యాయం చేసిన ఫలితమే. అనాచార పరంగా రుద్రాన్ని మనం అనుష్ఠించినట్లు కాకుండా శ్రద్ధగా విని ఆ వేద విజ్ఞానం అందరం గ్రహించవచ్చు. అందుకు ఇది మనం అవకాశంగా చెప్తూ ఉన్నాం. ఆ కారణం చేత విధి విధానంగానే వీటిని స్వీకరించాలి సుమా. అలా మనం వినియోగించేటప్పుడు మనకు శుచి మొదలైనవి లేనప్పుడు, ఇంకా ఇతర నియమాలు లేనప్పుడు మనం ఉండగలిగిన శుచి ఉండి ఆ నియమం పాటించే వాడిని పిలిపించి రుద్రం చేయించుతాం మనం. అవునా కదా? ఆలయాల్లో, వాటిలోని మన ఇళ్లలో కూడా రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఏవైనా గ్రహదోషాలు బాగులేకపోయినా, అనారోగ్యాలు వచ్చినా రుద్రం గొప్ప మందు. ఎలాంటి గ్రహదోషాన్నైనా పోగొట్టగలదు. ఎలాగో అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు రోగం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అలాగే మన బాధలు ఎలాంటివో మనకు తెలియదు, అలాగే దాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న ఔషధాలకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థం కాదు. రుద్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఒక్క అభిషేకం చేసుకుంటే చాలు బాగుపడతామని మన పెద్దవాళ్ళు రుద్రాభిషేకాన్ని ప్రధానంగా చెప్పారు. ఈ అభిషేకం అనేక రకాలు. అభిషేక, జప, హోమ, పాఠ, నాలుగింట్లో వీటిని వినియోగించుకోవడం ఉంది. రుద్రానంతటిని జపం చేయడం అంటే బహు ఆవృతలతో దీన్ని జపించడం ఉన్నది. అలా కాకుండా పఠనం, రుద్రాన్ని ఒక్కసారి చక్కగా పఠించడం. రెండు, దానితో హోమం చేయడం. అది రుద్రైకాదశిని యాగం ఉంది, రుద్రహోమములు అని మనం చేస్తాం. అలాగే రుద్రాన్ని అభిషేకానికి వినియోగించడం. ఇన్ని విధములుగా రుద్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అలా ఉపయోగించడానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. వేద మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించితే ఫలితాలు పొందుతామో చెప్పే శాస్త్రాన్ని కల్పములు అని చెప్తారు. ఈ కల్పములు ఏర్పరిచినటువంటి వారు బోధాయనుడు, ఆపస్తంభుడు మొదలైనటువంటి సూత్రకర్తలు. వీరు ఆ వేదాన్ని ఏ విధంగా ప్రయోగించితే సిద్ధి పొందుతామో చెప్పినటువంటి వాళ్ళు. అలాగా రుద్రాభిషేకాన్ని ఏ విధంగా ప్రయోగించి సిద్ధుల్ని పొందాలో వేటికి ఏవో అనేక మంది మహర్షులు మనకు చెప్పారు. ఒకటి కాదు, కొన్ని రోగాలు పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నవన్నీ శివమంత్రములు. అందులో ఒక్కొక్క మంత్రం మళ్ళీ ఒక్కొక్క రోగాన్ని పోగొట్టగలిగే శక్తి. అలాగే విప్లవాలను పోగొడతాయట. విప్లవం అంటే రాజ్యంలో లేచినటువంటి ఉపద్రవాలు, అలాంటి వాటిని పోగొట్టే శక్తి కూడా ఉన్నది. అందుకే ఆనాటి భారతీయ రాజ్య వ్యవస్థలో పౌరోహిత పురోహిత వ్యవస్థ కూడా ఉండేది.

0: పాలించుకున్నామని అర్థం. అలాగని అక్కర్లేదా? రాజ్యం పాలించుతున్నారెవరో వారు పౌరోహిత్య వ్యవస్థ అక్కర్లేదు అనగలరా? వాడు పదవిలోకి గెలవాలి అంటే ముందు ఆలయాలన్నీ తిరుగుతాడు, ఇంట్లో హోమాలు చేయించుతాడు, యాగాలు చేస్తాడు. వాడికి మాత్రం పురోహితుడు కావాలి, రాజ్యానికి మాత్రం పురోహితుడు అక్కర్లే. వాడు గుడికి వెళతాడు, వాడికి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతారు గుడిలో వాళ్ళు, ఎందుకు పదవిలో ఉన్నాడని. కానీ వీడు వెళ్ళి రాజ్యం క్షేమంగా ఉండాలని దండం పెట్టట్లే, వాడి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకొస్తున్నాడు. కానీ పాలకుడు నిజంగా దేశం కోసం హోమం చేయించినా యాగం చేయించినా అప్పుడు వాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. అప్పుడు అలా చేయించేవారు. అందుకు కొన్ని మంత్రములు కూడా ఇందులో చెప్పబడ్డాయి, అవన్నీ నేను వివరంగా ఇందులో చెప్పలేను గనక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో కొన్ని మంత్రాలని ప్రయోగిస్తే అనేక ఉపద్రవాలు పోతాయి, ఉపఘాతాలు పోతాయి అని విశేషాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క మంత్రం జపించే విధానం, ఎన్ని మార్లు జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవి మన కల్పశాస్త్రము అని చెప్పబడుతున్నది. అలా చెప్పిన వాటిలో మన నిత్యంగా వ్యవహారంలో ఉండే ఒక విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మహన్యాసం. మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం మనం చేస్తాం. మహన్యాసమని లఘున్యాసమని ఇన్ని రకములుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మహన్యాసం మాత్రం బోధాయనుడు అనే మహర్షి ఇచ్చినటువంటి మహన్యాసాన్ని మనం వాడుతున్నాం. న్యాసము అంటే ఉంచుట, మహన్యాసం అంటే బాగా ఉంచుట అని అర్థం. ఏమిటి బాగా ఉంచడం? పరమేశ్వరుని యొక్క శక్తిని మన శరీరము నుండి ఉంచుకొనుట. ఉంచుకొనుట అంటే ఎక్కడి నుంచి తెచ్చా? తెచ్చే కాదు, ఎందుకంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకుంటాం, ఛార్జింగే న్యాసం అంటే. అలా కాకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, మనలో కూడా అదే ఉంది. అది ఎలాంటిది అంటే నిప్పు చుట్టూ నివురు కమ్మితే ఆ నివురుని ఊది నిప్పును రగుచుకున్నట్లుగా మన ప్రతి ఇంద్రియాల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసే శక్తి మహన్యాసంలో ఉంది. శరీర శుద్ధ్యర్థం అంటారు. శరీర శుద్ధి మంత్రంతో అవుతుందా? షికాయో, సున్నిపిండో, లేదా ఒక 100 సబ్బులో అవి ఉపయోగించాలి, కానీ రుద్రం ఉపయోగిస్తే వస్తుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచనలు పాపపు స్వభావం ఎలా పనిచేస్తాయి అంటే ముందు అంతరంగంలోంచి అది పనిచేసి పనిచేసి పనిచేసి ఈ అంతరంగం ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో రక్తంలో ఎముకల్లో ప్రవేశిస్తుందిట, చర్మంలో ప్రవేశిస్తుంది, సప్త ధాతువుల్లోకి ప్రవేశిస్తాయి పాపములు. ప్రసరించి దేహమంతా పాపమయం చేస్తాయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి రుద్రాలకుందిట. అందుకే త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. త్వక్ అస్థిగతై, నీ చర్మంలో నీ ఎముకల్లో పేరుకుపోయిన పాపమని పోగొట్టగలిగే శక్తి ఆ రుద్రం చెప్తూ ఒక్కొక్క శరీర భాగాన్ని స్పృశిస్తూ శిరాది శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని రకములు పంచాంగ న్యాసములు, 5 విధములైన న్యాస విధానాలు ఉన్నాయి. అందులో మళ్ళీను ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని రకాలు. ముందు చేతులకు చేసుకోవడం, పాదములకు, ప్రతి ప్రక్రియలో శరీరంలో ప్రతి అణువులో కూడా రుద్రతేజాన్ని మనం ధ్యానం చేస్తాం. తద్వారా ఆ మంత్రశక్తి ప్రసరించి ఆ త్వగత్ స్థిగతై అంతరంగం నుంచి పుట్టుకొచ్చిన పాపం శరీరంలో మొత్తం నిండిపోతే దాని శుద్ధి ఎలా మొదలవుతుందంటే శరీరాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి అంతరంగాన్ని చేస్తాం.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమశివాయ.

0: స్తోత్రముల్లో కల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమ్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలని మంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివమహిమ్న స్తుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు, అస్య శ్రీ శివమహిమ్న స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంతర్షి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమద్ ఆశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛత్తే శివమహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదుట. ఒక మహిమ్న స్తుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లేదు. కేవలం శివమహిమ్న స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు. తన పూర్వ విషయంలో పుష్పదంతుడు, అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ శాప చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. స్తోత్రం చేయాలంటే ఏముండాలండి? శ్రావ్యమైన కంఠము, చక్కని లయ జ్ఞానం, శృతి జ్ఞానం కలిగినటువంటి వాడే చేయగలడు స్తోత్రం. అందుకు ఆ స్తోత్రం కలిగి ఉండాలి అంటే వాడి దగ్గర ఉండవలసిన విద్య ఏమిటి? సంగీత విద్య ఉండాలి. అంటే గాంధర్వ విద్య వాడి దగ్గర ఉండాలి. గాంధర్వ విద్య వాడి దగ్గర శ్రేష్టంగా ఉన్నప్పుడు అతను గంధర్వరాజు గారు ఇంకెవడవుతాడు. అందుకు ఆ వందిగణంలో గాంధర్వ గణమునకు చెందినట్లుగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు స్తోత్రం చేసి నిత్యం శివుణ్ణి పొరుచుకునేవాడు. అటువంటిది ఒకసారి శివపార్వతుడు ఏకాంతంలో ఒక రహస్యమైన తత్వ చర్చ చేస్తూ ఉంటే ఇతడు తొందరపాటుగా అటు ప్రవేశించి విన్న అట్ట రహస్యంగా. ఆ వినగానే అమ్మవారు చెప్పించారు, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి తగవురా అని. అందుకు నేను శాపం పొంది భూలోకానికి చేరాను అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఎంత విశేషం చెప్తున్నాడంటే, భూమిలో పుట్టేం కనుక మనం భూమే గొప్పది అనుకుంటున్నాం, నిజమే. కానీ అక్కడ నుంచి ఇక్కడ పడ్డవాడికి తెలుస్తుంది దాని విలువ, దీని యొక్క తక్కువతనం. అందుకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకం ఎలా ఉన్నదంటే, మలకలిలే మత్స్యలోకే ససోకే అన్నారు. ఇది మలకలిలే మలినముతో కూడుకున్నటువంటి లోకం. ఇక్కడ అన్ని మాలిన్యములే. వాక్కుకు సంబంధించిన మాలిన్యం అంటే వాక్కులు కూడా శుద్ధమైన వాక్కులు ఎంతమంది పలుకుతారు? నాలుగు మాట్లాడితే 40 తప్పులు ఉంటాయి. అందుకు వాక్ కాలుష్యం కొంత, దాని తర్వాత చిత్త కాలుష్యం. ఏదో మంచి ఆలోచన వస్తోంది వస్తోంది వస్తోందని సరదా పడుతున్న లోపలే 10 చెడ్డ ఆలోచన వచ్చి మింగేస్తాయి. అందుకు చిత్త కాలుష్యం కొంత. ఇక కర్మ కాలుష్యం చెప్పలేనంత. అను కనుక ఇన్ని మలకలిలములు మధ్య మత్స్యలోకే చచ్చులోకం అని అర్థం. మత్స్యలోకం అంటే మత్స్య అంటే చావు, చావడమే లక్షణం కాగలిగినటువంటి లోకం మత్స్యలోకం. ఇక్కడ ఏవైనా పోని ఆనందం ఉందా అంటే సోకే, శోకమయమైనటువంటిది. ఒకవైపు ఇన్ని రకాల కాలుష్యాలు, మరొక వైపు మత్స్యలోకం, ఇంకొక వైపు శోకం. ఇలాంటి దాంట్లో పడ్డానే అని బాధపడి వెంటనే పూర్వజన్మ స్మృతి అక్కడ నుంచి వచ్చినవాడు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడంటే ఆ వ్యక్తి వెనకాల ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక్కొక్క జన్మ కథని ఒక్కొక్కడు చెప్పినప్పుడు ఒక్కొక్క కథగా కనిపిస్తాయి. కానీ ఇన్ని జన్మల కథలు ఆ వ్యక్తి వెనక కథలు అని సమన్వయించుకోవడంలో మన తెలివితేటలుంటాయి. అందుకు ఇప్పుడు ఈ స్తోత్రం చేస్తున్నటువంటి వాడు తప్పకుండా ఆ జీవుడు శివలోకం నుంచి వచ్చినవాడే, లేకపోతే ఇలాంటి మాటలు ఆడలేడు. అయితే మళ్ళీ ఈ కాలుష్యం అంతా పోగొట్టుకోవడానికి, శోకాన్ని పోగొట్టుకోవడానికి, ఈ మత్స్యలోకం నుంచి ఆ అమర్త్యమైన ఆనందమైన లోకం చేరడానికి ఏమిటి మార్గం అని ఆలోచించేట ఆ పుట్టినవాడు. దానికి అతను ఎంచుకున్న మార్గం ఏంటంటే, స్నిగ్ధా విర్దుగ్ధారామల మధుర సుధా బిందు నిశ్శబ్దనీభి. ఎలాంటి వాక్యాలు తీసుకున్నాయంటే మృదువైనటువంటివి, తేనె వలె అమృతప్రాయంగా మధురంగా ఉండేటువంటివి. అంటే మృదువుగా మధురంగా ఉండేటువంటివి. మృదువుగా మధురంగా ఉంటే చాలదండి, వ్యాకరణ దోషాలు ఏవీ లేకుండా ఉండాలి. అప్పుడే దాన్ని సాధువచనము అంటారు. చక్కటి మాట చెప్పడానికి భారతదేశం ఎంతో సంస్కరించి వ్యాకరణ విద్య అనే దాన్ని ఒకటి ఆవిష్కరించింది. వ్యాకరణ విద్య ఏం చేస్తుందంటే వాక్కుని సంస్కరిస్తుంది వ్యాకరణ విద్య. అలా సంస్కరింపబడ్డ వాక్కుతో ఎవడైతే జీవిస్తాడో వాడి యొక్క జీవితమే శుద్ధమవుతుంది. అందుకే వాక్కు సంస్కరింపబడితే చిత్తం సంస్కరింపబడి చిత్తం ద్వారా జీవితం సంస్కరింపబడుతుంది. అందుకు వాక్కుని సంస్కరించడానికి ప్రయోగింపబడ్డ శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. ఈ వ్యాకరణ శాస్త్రం ఎంత గొప్పది అంటే వేదమునకు అంగ విద్య ఇది. వేదములు నాలుగైతే దానికి అంగములు ఆరు అని చెప్పారు. అందులో జ్యోతిషము, వ్యాకరణము, అలాగే కల్పము, నిరుక్తము, ఛందస్సు అని ఇలా చెప్పబడుతూ ఉన్నటువంటి ఉన్నాయి కదా. అందుకు వ్యాకరణం వేదానికి అంగంగా చెప్పబడ్డ మహావిద్య. అలాంటి వ్యాకరణంలో పండితుడి ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. నేను నా యొక్క ఈ మాలిన్యాన్ని, కాలుష్యాన్ని, మత్స్య లక్షణాన్ని, శోక లక్షణాన్ని పోగొట్టుకుని తిరిగి నా ఉన్నత స్థితిని పొందడానికి నేను వ్యాకరణము ద్వారా శుద్ధమైన, మృదువైన, మధురమైనటువంటి వాక్కులతో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాను అని పుష్పదంతుడు చెప్పినట్లుగా జయంత భట్టు న్యాయమంజరైన గ్రంథంలో మనకు చెప్పారు. అందుకే పుష్పదంతో ప్యాహ అనే వాక్కు మనకు కనిపిస్తుంది. అందుకు మాటని వైయాకరణ భణితి బిహి తూర్ణమాపూర్ణ కర్ణ అని చెప్పారు. వైయాకరణ భణితి బిహి అంటే వ్యాకరణ శుద్ధమైన పలుకులతో మధురంగా మృదువుగా స్తోత్రించాను అన్నాడు. మరి ఇంత వ్యాకరణ శుద్ధంగా పలికేవాడు ఎవడు అని మనం పరిశోధిస్తే అలా పలికిన వ్యాకరణ మహాపండితుడు ఆయన ఈ స్తోత్రం రచించారు. ఇతడు మనకు అందేవాడే చరిత్రకి ఆయన పేరే కాత్యాయన వరరుచి అని చెప్పబడుతున్నవాడు. అందుకే పుష్పదంతుడు అంటే ఏమిటో వరరుచి అన్న ఆయనే. వరరుచి అనే మహానుభావుడు మనకి ఉన్నాడు. కాళిదాసాదులు కూడా ఆయన్ని స్మరించారు. ఈ వరరుచిని స్మరించకుండా సంస్కృత భాష నేర్చుకునేవాడెవడు ఉండడు. ఆయన స్మరించి సంస్కృత భాష నేర్చుకుంటారు. అందుకే నమః పాణిని కాచాయన పతంజలిభ్యో మహభ్యో గురుభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం నేర్చుకునే ముందు ప్రతి వారు ఇలా నమస్కారం చేసుకుంటారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క గురువుని నమస్కారం చేసుకోవాలి కదా. వ్యాకరణ శాస్త్రానికి గురువు ఎవరు అంటే నమః పాణిని కాచాయన పతంజలిభ్యో మహభ్యో గురుభ్యో నమః. పాణిని, కాచాయనుడు, పతంజలి మొదలైనటువంటి గురువులకు నమస్కారము. వీళ్ళు శబ్దశాస్త్రాన్ని సంస్కరించిన మహాత్ములు. వీరు ముగ్గురు దివ్యజాతికి చెందినటువంటి వారు. పాణిని సామాన్యుడు కాడు. పరమేశ్వరుడు తన ఢక్కని మ్రోగించుతున్నప్పుడు నాట్యమంతా చేసి శివుడు తన యొక్క డమరుకాన్ని మోగించాట. ఆ డమరుకం నుంచి 14 శబ్దాలు పుట్టాయి. అయవు నరుక్యోం అయౌ హయవరట్లం యమగణన జభై ఘడదశ్ జవగడదశ్ కపతెరత తెరత కపై శషత హల్లని సౌండ్స్. మొత్తం 14 శబ్దాలు. ఈ 14 శబ్దాల్లో ఏవి దాగి ఉన్నాయంటే మనం ఇప్పుడు చదువుకుంటున్న అక్షరాలన్నీ దానిలో ఉన్నాయి. అయు అరులు ఏఐ ఇవి దానిలో దాగి ఉన్నాయి. అచ్చులు హల్లులు ఇవన్నీ ఆ శబ్దముల్లో దాగి ఉన్నాయి. ఈ శబ్దములని పరమేశ్వరుడి యొక్క డమరుకం నుంచి విన్న వాళ్ళలో పాణిని ఒకడు. ఆ పాణిని, ఆ అక్షరములను గ్రహించి ఈ వ్యాకరణ శాస్త్రానంతటి తయారు చేశాడు. ఈ పాణిని రచించినటువంటి అష్టాదశ అధ్యాయి మొదలైన గ్రంథములు ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో కూడా స్టడీ చేస్తున్నారు. అంత అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం. అటువంటి దానికి వార్తికములు రచించిన మరో మహావ్యాకరణ పండితుడు కాత్యాయన వరరుచి. ఆయన పేరే కాత్యాయనుడు, ఆయన పేరే వరరుచి. ఆ మహానుభావుడు అలా వ్యాకరణాన్ని బాగా తెలుసుకుని తన వాక్కును శుద్ధం చేసుకుని ఆ గ్రంథం రచించడం మాత్రమే కాకుండా, అంటే శాస్త్ర గ్రంథం అదంతా, అది మనం ప్రవచనాలు చెప్పుకోవడానికి లేదు. శాస్త్రగ్రంథం ప్రవచనం ఎవరు చెప్తారు? అది కేవలం శాస్త్ర గ్రంథం. ఈ శాస్త్రము ద్వారా వాక్యాన్ని శుద్ధం చేసుకుని ఏం చేస్తాం? ఇప్పుడు అది ప్రశ్న. ఒక శాస్త్రం నేర్చుకున్నాం సంతోషం. సంగీతం బాగా నేర్చుకున్నాం, స్వరాలు ఎంత శుద్ధంగా పలకాలి, శృతి జ్ఞానం, లయ జ్ఞానం ఇవి తెలుసుకోవడానికి సంగీతం. అంతేగాని పాడడం వచ్చు కదా అని పాడేం కదా. ఆ పాటను ఎలా శుద్ధం చేసుకుంటున్నాం? సంగీత విద్య ద్వారా పాటను శుద్ధం చేసుకుంటున్నాం, లేకపోతే కన్న కఠోరం అవుతుంది వినడానికి. అందుకు సంగీత జ్ఞానము ద్వారా మన యొక్క గానం ఎలా శుద్ధమవుతుందో వ్యాకరణ విద్య ద్వారా మన వాక్కు అలా శుద్ధమవుతుంది. అందుకు మహానుభావుడైనటువంటి ఈయన వరరుచి వ్యాకరణ శాస్త్రాన్ని బాగా ఎందుకు నేర్చుకున్నాడు అంటే తన వాక్కును పూర్ణంగా శుద్ధం చేసుకోవడానికి నేర్చుకున్నాడు. ఆ శుద్ధం చేసుకుని ఏం చేశాడు, వాక్కు శుద్ధమైపోయింది వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. శుద్ధమైన వాక్కు పరమేశ్వరుని స్తోత్రించినప్పుడే సార్థకత, అది విశేషం. వాక్కు ఎందుకై ఉందయ్యా అంటే భగవంతుని స్తోత్రించడానికి వాక్కు ఉంది. జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక కేశవుణ్ణి కీర్తించి ఉన్నాడు ముకుందమాల కత్తయ్యన కులశేఖరాళ్ళు వారు. అందుకే ఆ విష్ణువుని వినిపించే నాలుకే నాలుక అని చెప్పాడు కదా ప్రహ్లాదుడు, శ్రీనాథు కీర్తించు జిహ్వ జిహ్వ, ఆ పరమేశ్వరుని కీర్తించేటువంటి నాలుకే నాలుక. ఆ మాట ఎవరు చెప్పారు? అసలు వ్యాకరణము అన్నిటికీ మూలమైనటువంటి దివ్య శబ్దములు ఏమిటి, వేదములు. ఆ వేదములే చెప్పే స్తోత్రం చేయండి, బాగుపడండి, స్తోత్రం ద్వారానే తరించుతాం. అందుకే శివే నవచ సాత్వా గిరిశాచ్చావదామసి అని చెప్తూ యథా నర్వమి జగద యక్ష్మ దంసుమన అసత్ అని రుద్రం ప్రథమానువాకంలోనే మనకు చెప్తున్నది. శివేన వచస, శివంకరమైనటువంటి వాక్కుతో ఓ అచ్చా అచ్చా అని పరమేశ్వరుని సంబోధిస్తోంది. అచ్చా అచ్చా అనే మాట మీరు వినుంటారు ఎక్కడ, హిందీలో కాదు సంస్కృతంలో అచ్చా అని శబ్దం ఉన్నది. అచ్చా అంటే నిర్మలుడా అని అర్థం, దాని నుంచి స్వచ్ఛము అనే మాట వచ్చింది. అచ్చా ఓ నిర్మలుడా, నిర్మలుడా, నిర్మలుడువైన నిన్ను నేను స్తోత్రం చేస్తున్నాను. ఎలాగే శివేన వచస, శివంకరమైన మాటతో. శివుడంటేనే శుద్ధము, శుభము, క్షేమము, మంగళము, పరిపూర్ణము అని అర్థం. అందుకు శివేన వచస అంటే శుద్ధమైన వాక్కుతో, మంగళకరమైన వాక్కుతో, పరిపూర్ణమైన వాక్కుతో మాట్లాడితే ఆ మాటకి శివవచనం అని పేరు. శివేన వచస, శివంకరమైన వచనంతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను అంటే శివుణ్ణి స్తోత్రించడానికి శివవచనం కావాలన్నమాట. పరిపూర్ణుణ్ణి స్తోత్రించాలి, శుద్ధుణ్ణి స్తోత్రించాలి అంటే నీ దగ్గర శుద్ధత పూర్ణత ఉండాలి కదా. అందుకు నువ్వు శుద్ధత పూర్ణత సంపాదించడానికి నీకు వ్యాకరణ విద్య పనికొచ్చింది. అందుకే విద్యల పరమార్థం పరమేశ్వరుని తెలుసుకోవడం. అంతేగాని విద్యను తెలుసుకుని, పాండిత్యం తెలుసుకుని, అహంకారాన్ని పెంచుకుని, 10 మందిని ఏడిపించి తిరగడం కాదు, ప్రతిభా ప్రదర్శనం చేసుకోవడం కాదు, అది చెప్తున్నాడు ఈయన వరరుచి. అందుకు నేను నేర్చుకున్నటువంటి వ్యాకరణ విద్యతో, శుద్ధమైన వాక్కుతో నేను ఈ మహిమల స్థితిని చెప్తున్నాను అన్నారు. ఆయన రచించిన వ్యాకరణ శాస్త్రం పండితులు అధ్యయనం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, కానీ ఆయన రచించిన శివస్తుతి ఉందే అది పామరుడు సైతం ఇప్పటికీ పారాయణ చేస్తున్నాడు. అదే విశేషం. అంటే తాను శుద్ధత చేసుకుని చేసిన స్తోత్రం తర్వాతి జనులందరికీ కూడా పారాయణమైన వేద ప్రమాణమైనటువంటి మహాగ్రంథం అయిపోయింది. అదే విశేషం. అలాగ శుద్ధమైన వాక్కుతో పరమేశ్వరుని కీర్తించాలని వేదం చెప్తూ స్తుహి శృతం గత్త సదం యువానం మృగన్న భీమ ఉపహత్ను ముగ్రం అని మళ్ళీ రుద్రంలోనే చెప్పబడుతుంది. స్తుహి శృతం గత్త సదం యువానం, గర్త సదం అంటే లోతుగా ఉన్నటువంటి శివుణ్ణి స్తుహి స్తోత్రము చెయ్యు అని వేదం బోధించింది. లోతుగా ఉన్నట్టు ఆయన అంటే లోతు, ఏ లోతులో ఉన్నాడండి, గుహలోపల ఉన్నాడు. గర్తము అంటే గుహ అని అర్థం, గుహలో ఉన్నాడు. గుహ అంటే అర్థం ఏమిటి, గుహం అంటే హృదయం. ఎందుకంటే అత్యంత లోతైన వస్తువు ఏదుంది ఈ విశ్వంలో అంటే హృదయమే లోతైన వస్తువు. ఎందుకంటే అందులో ఏదుందో మనకే తెలియదు, అది విషయం. మన హృదయంలో ఏదుందో మనకే తెలియదు, అంత లోతైనది హృదయం. అలాంటి హృదయం లోపల ఉన్నాడయ్యా పరమేశ్వరుడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్ఠతి అన్నారు కదా గీతలో. అందుకు ఆ హృదయపు లోతులో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని స్తుహి స్తోత్రం చేయు అని చెప్తున్నారు. ఆ లోపల ఉన్నవాడే విశ్వమంతా నీకు కనిపిస్తున్నాడు. అందుకే శృతం అంటే స్పష్టంగా గోచరించేవాడు. ఈ బయట కనిపించేటువంటి సూర్య చంద్ర పంచభూతాదులన్నింటిలో కూడా గోచరించేటువంటి పరమ చైతన్యం ఆయన, ఆయనే హృదయపుడవుతలో ఉన్నాడు. అందుకే స్తుహి శృతం గర్త సదం అని చెప్పబడుతున్నది. అలాంటి పరమాత్మని స్తోత్రం చేయు, తరించు అని వేదమాత మనకు బోధించింది. గనక స్తోత్రము ద్వారానే మనం తరించగలం అని చెప్పడానికి వాక్కుని శుద్ధం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈ వరరుచి, ఈయనే పుష్పదంతుడు అని చెప్పబడుతున్నవాడు. అందుకు తేలిన విషయం ఏమిటంటే కాత్యాయన వరరుచి అనేవాడు గత తన పూర్వ విషయంలో పుష్పదంతుడు, అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ శాప చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. దీని అర్థం ఏమిటంటే మనం గ్రహించవలసింది, ప్రతి జీవుడు ఏదో ఒక దోషం లేనిది భూమి మీదకి రాడు, అవునా లేదా? పుష్పదంతుడు వచ్చాడా, వివరకుడు వచ్చాడా, కథ పక్కన పెడతాం. మనమందరం కూడా ఏదో ఒక దోషం చేతే అవతరించాం. కొంత పాపం కొంత పుణ్యం ఉంటేనే మానవుడిగా పుడతారు. పూర్తి పుణ్యమైతే ఆ స్వర్గలోకంలోనే కూర్చోవాలి, పూర్తి పాపమైతే నరకలోకంలో స్థిరపడాలి. ఈ రెండు కలిస్తేనే ఈ లోకంలోకి వస్తాం. అందుకే దేహం మిశ్రదేహం, ఈ లోకం మిశ్రలోకం, ఈ జీవుడు మిశ్రుడు. అందుకు ఇక్కడ ఉండేటువంటి వీడు ఆ దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి, ఏ దోషం చేత ఈ జన్మ పరంపరల్లో పడుతున్నాడో ఆ దోషం పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని స్తోత్రం చేస్తే ఆ దోషం నుంచి విమోచనం పొంది తను ఆ ఈశ్వర సాయుధ్యం పొందగలడు అనేది ఈ కథలన్నింటి యొక్క సారాంశం. అంతేగాని ఇందులో ఏ కథ నిజం, ఆ కథ నిజం, ఇది నిజమా అది నిజమా అని సాహిత్య చర్చలు చేసి ఉన్న ఆయువంతా దానిలో వృధా చేయమని కాదు. ఇక్కడ ఒక్కటి తెలుసుకోవడం ఏంటంటే, మనిషి శుద్ధి పొందాలన్నా సిద్ధి పొందాలన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కావాలి, దాని స్తోత్రం ఆధారం. ఆ స్తోత్రం చేయగలిగే శక్తి మనకుందో లేదో గాని మహాత్ములు మన కోసం చూపించారు. అందుకేనేమో పాపం అమ్మవారు కూడా శాపం పెట్టి పంపించారు వీడిని. అలా వస్తే మనకు చక్కని మార్గం చెప్తాడని. ఎందుకంటే ఆ లోకపు సంస్కారం లేనివాడు ఆ పరమేశ్వరుని స్తోత్రం చేయగలడా చెప్పండి. అందుకు పరమేశ్వర సాన్నిధ్యపు సంస్కారం ఉన్నవాడు మాత్రమే పరమేశ్వరుని అంత అద్భుతంగా స్తోత్రం చేయగలడు. గనక ఆయన అలా వచ్చి ఈ ప్రపంచం యొక్క కాలుష్యాన్ని చూసి దీని నుంచి విమోచనం పొందాలనే తపనతో చేసిన స్తోత్రం పట్టుకుంటే మనం తప్పకుండా దీని నుంచి విమోచనం పొందగలం, అవునా లేదా? తానిక్కడికి వచ్చాడు, మనతో పాటే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీని నుంచి ఎలా బయటపడాలా అని ఒక చక్కని పడవ తయారు చేసుకుని ఆయన బయటపడిపోయాడు. ఆ పడవ పట్టుకుని ఆయన వెళ్ళిపోలేదు, అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. మనం ఆ పడవ పట్టుకుని మళ్ళీ తరించుకోవాలి. అలాంటి పడవ శివమహిమ స్తుతి. దీన్ని మనం ఆధారం చేసుకుని తరించుకోగలం. కనుక మనకి అన్ని రకాల పరిశోధనలు చెయ్యగా చెయ్యగా తేలిన విషయం ఏంటంటే, అన్నిటినీ మనం అంగీకరిస్తూనే ప్రయోజనం ఏమిటి, మహాత్ములు ఎందుకు చెప్పారు అనేది ముందు గ్రహించి, రచించిన వాడు కాత్యాయన వరరుచి అనే మహాత్ముడు అని మనం చివరికి ప్రతిపాదన చేసుకున్నాం. అందుకు ఆ వరరుచి మహాత్ముని మనం స్మరించుకోవాలి. ఈ పరిశోధన చేసినటువంటి మహాత్ములు ఒక గొప్ప ఉపాసకులు, మహాపండితులు. నిత్యం మహాత్ములు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. వారు కొందరు ప్రసిద్ధిలోకి వస్తే కొందరు ప్రసిద్ధిలోకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటి ఒక మహాత్ములు పరిశోధించి పరిశోధించి ఇది వరరుచి రచించారు అని చెప్పారు. ఆ మహాత్ములు ఈ హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. వారి పేరు ఒక్కసారి స్మరించుకోవాలి. వారు బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారని. ఆయన గొప్ప శ్రీ విద్యోపాసకులు. వారు పరిశోధించి చెప్పారు ఈ వరరుచి అనేవారు రచించారని. దానికి ఆయన అనేక ప్రమాణాలు చూపించారు, వ్యాకరణ ప్రమాణాలన్నీ పండితులోకాన్ని మెప్పించడానికి. నేను ఆ వ్యాకరణ ప్రమాణాలన్నీ చెప్పడం మొదలు పెడితే దానికి 7 రోజులు అవుతుంది. అనవసరంగా ఆవలింతలు వస్తే వ్యాకరణ శాస్త్రం చెప్తా, అంతకుమించి మరేమి కాదు. అందుకోసం మొత్తంగా సారాంశం మనకు తెలిసిపోతే చాలు. మహాత్ములు కష్టపడి కష్టపడి కష్టపడి ఒక విషయం చెప్తారు, ఆ విషయం మనం పట్టుకుని ధరించిపోతాం. అందుకు వరరుచి పుష్పదంతుడు అని వారు ప్రతిపాదించారు. ఈ ఇతర కథల ద్వారా దాని పరమార్థం ఏంటంటే మన భావనతో మనం గ్రహించాలి. అది ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందుకే పుష్పదంతుడిగా ప్రసిద్ధమైనటువంటి ఈ కాత్యాయన వరరుచి అందించినటువంటి ఈ దివ్య స్తోత్రాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇది శివ మహిమ్న స్తుతి అని చెప్పబడుతుంది. మహిమ్న అంటే అర్థం ఏమిటి అంటే మహిమా సంబంధమైనది. మహిమ అనగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది. మహిమ అంటే పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరుని యొక్క ప్రశస్తి, ఇవన్నీ కూడా. తన దగ్గరున్న శక్తిని పరమేశ్వరుడు బయట పెడితే మహిమ అన్నాం. అంతేకాకుండా ఎవరికీ సాధ్యం కానిది ఎవరైనా సాధ్యం చూపిస్తే దానికి మహిమ అని అంటాం. అందుకు పరమేశ్వరుడికి సాధ్యం కానిది ఏదీ లేదు, ఆయనకి సాధ్యమయ్యేది అందరికీ సాధ్యం కాదు. అందుకే శివుడు అంటేనే మహిమ, శివుని ప్రతిచేత మహిమ. అందుకు శివుని తత్వము మహిమామయం, శివుని గుణం మహిమామయం, శివుని నామం మహిమామయం, శివుని లీలలు మహిమామయం. అందుకు ఆయన లీలలు, ఆయన నామము, ఆయన రూపము, ఆయన గుణములు ఇవన్నీ కూడా మహిమ అని చెప్పబడుతున్నది. అలాంటి మహిమని స్తోత్రం చేస్తున్నాడు ఆయన. శివ మహిమ్న స్తవః అని అర్థం. పైగా ఏ స్తుతి చదివితే శివ మహిమ మనకు లభిస్తుందో అది. అందుకు ఆ శివ మహిమ దీనిలో నింపేశాడు ఆయన. ప్రతి శబ్దంలో శివునికి సంబంధించిన అన్ని మహిమలు ఉన్నాయి. అంటే శివమహిమ అంటే మనకు శివత్వం ఇవ్వగలిగే మహిమ ఏ స్తోత్రంలో ఉందో అది శివమహిమన స్తుతి అని కూడా అనవచ్చు. మనకు శివత్వం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? శివం అంటే అర్థం ఏమిటి చెప్పుకున్న మంగళమని, శుభమని, క్షేమమని, భద్రమని, అదే విధంగా శాంతం అని, పరిపూర్ణతని చెప్పుకున్నాం. ఇవన్నీ ఇవ్వగలిగే మహిమ ఈ స్తోత్రంలో ఉంది అని అర్థం అనమాట. అంటే మనకు కావలసిన మంగళములన్నీ కూడా ఇందులో లభిస్తున్నాయి. అందుకే అన్ని మంగళములు ఇవ్వగలిగే మహిమ ఏ స్తోత్రంలో ఉందో ఆ స్తోత్రము శివమహిమ్న స్తవము అని చెప్పబడుతున్నది. ఆ పేరే అంత అందంగా కూర్చబడినటువంటిది. ఈ స్తోత్రం గురించి చెప్తూ మనం ఎన్ని స్తోత్రాలు చేయనీయండి, ఈ స్తోత్రం ప్రత్యేక దీనిదే. అందుకే ప్రధానంగా ఆయన రచించిన 31-32 శ్లోకాలను చెప్పినప్పటికీ తర్వాత ఈ శ్లోకం యొక్క మహిమను చెప్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కలిపితే 42 శ్లోకాలు మనకి ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. ఆ శ్లోకం మహిమ తెలిసిన మహాపండితులు మరికొంతమంది రచించి అందులో పెట్టవచ్చు. మనకి అత్యంత ప్రాచీనంగా దొరుకుతున్న శిలా స్తోత్రములలో ఈ మహిమన స్తుతి ఒకటి. శిలా స్తోత్రం అంటే రాతి మీద చెక్కిన స్తోత్రములు. మనకి ఇప్పటికీ కొన్ని ఆలయాలకు వెళ్తే స్తోత్రాలు రచించి ఉంటాయి. అలాగే ఏనాటి కాలంలోనూ మనకి ఓంకార క్షేత్రం అని చెప్పబడుతూ ఉజ్జయిని దగ్గర ఇండోర్ మధ్యప్రదేశ్ అక్కడ ఓంకార క్షేత్రం ఉంది. దాన్ని ఓంకారం అమరేశ్వరం అని మనకు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కూడా చెప్తారు. ఆ ఓంకారం దగ్గర అత్యంత ప్రాచీనమైన ఒక శిల ఉన్న శిలా ఫలకం ఉంది. ఆ శిలా ఫలకం మీద స్తోత్రం రచింపబడింది. ఆ స్తోత్రంలో మాత్రం 31-32 శ్లోకాలు మాత్రమే లిఖించబడి ఉన్నాయి. కానీ గ్రంథాలలో మనకు 42 దొరుకుతున్నాయి. అంటే అర్థం అటు తర్వాత ఈ స్తోత్రం యొక్క గొప్పతనం తెలిసిన పండితులు ఈ స్తోత్రం యొక్క విశిష్టతని దీనికి కలుపుతూ మరికొన్ని స్తోత్రములు రచించారు. వాళ్ళందరూ కూడా దీని విశిష్టత తెలిసిన వాళ్ళు, దీనిని సాధించి అనుభవించినటువంటి వాళ్ళు. అందుకే ఈ స్తోత్రం పారాయణ చేసి చూడండి ఎలాంటి అనుభవాలు వస్తాయో, ఆశ్చర్యకరమైన అనుభవాలు వస్తాయి. అలాంటి అనుభవాలు ఉత్తరాదిలో చాలా మంది పొందుతున్నారు. శివునికి దీనితో ఉపచారాలు కూడా చేస్తారని ముందే చెప్పుకున్నాం. వాళ్ళు చెప్తారు, మహేశాన్నా పరో దేవో మహిమ్నో నా పరాస్థితి, అఘోరం అఘోరాన్నా పరో మంత్రో నాస్తితత్వం గురు పరం అని. అంటే మహేశ్వరుణ్ణి మించిన దైవం లేదు, అఘోర మంత్రానికి మించిన మంత్రం లేదు, గురువుని మించిన తత్వం లేదు, మహిమ్న స్తోత్రానికి మించిన స్తోత్రం లేదు అని దీని యొక్క అర్థం. అంటే అంత గొప్ప స్తోత్రం యొక్క లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. తర్వాత వచ్చిన స్తోత్రములే మిగిలినవన్నీ కూడా. అందుకు ఈ లక్షణం నుంచి వచ్చినవి గనక ఇది మూలం. మూలం ఎప్పుడు మహాశక్తివంతంగా ఉంటుంది. అందుకు అన్ని స్తోత్రాలకి స్ఫూర్తినిచ్చి చివరికి మన భారత జాతికే స్ఫూర్తినిచ్చిన ఆదిశంకరులకే స్ఫూర్తినిచ్చిన స్తోత్రం ఇది అంటే ఇంకా చూసుకోండి అంత విశిష్టమైనది. అందుకే దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికా క్రియా మహిమ్నస్తవ పాఠస్య కళాం నార్హంతి షోడశీం అన్నారు. అంటే ఏదైనా ఒక దీక్ష గాని, నియమపాలన గాని, దానం గాని, తపస్సు గాని, తీర్థయాత్రలు గాని, జ్ఞానం గాని, యాగం గాని, యోగం గాని, ఇవన్నీ కూడా శివమహిమ్న స్తోత్రంలో 16 వంతు కూడా సరిపోవు అని చెప్పారు. అంటే వీటన్నిటి రహస్యాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇది చెప్పడం ఏంటంటే ఇంత గొప్పది అని నమస్కరించడమే కాదు, ఆ గొప్పదనం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఇందులో వేద రహస్యాలన్నీ నిక్షిప్తం చేశాడు. అంటే వేదముల్లో వర్ణించబడ్డ శివతత్వాన్ని అంతటి లాక్కొచ్చిందని చూపిస్తున్నారు. 2 పురాణముల్లో, తంత్రశాస్త్రాల్లో, యంత్ర విద్యల్లో ఉన్నటువంటి శివుడి విషయాలు చెప్తాడు. శ్రీచక్ర రహస్యాలు కూడా నిక్షిప్తం చేశాడు మహానుభావుడు. ఇలాంటి శ్రీ విద్యా మొదలైనటువంటి మంత్రతంత్ర శాస్త్ర రహస్యాలు నిక్షిప్తం చేశాడు. మరోవైపు యజ్ఞయాగాది క్రతువుల యొక్క రహస్యాలు ఈ స్తోత్రముల్లో ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. యజ్ఞముల్లో యాగముల్లో ఉండేటువంటి ఆ క్రియా రహస్యములు, వాటి యొక్క ప్రయోజనములు, వీటన్నింటిని కూడా మేళవించి ఇందులో చూపిస్తాడు. అందుకే ఈ స్తోత్రం చదివితే మన యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. యజ్ఞముల్లో చెప్పబడినటువంటి విశేషాలన్నీ ఉన్నాయి. అలాగే మంత్రములు, రుద్రాది మంత్రములు, రుద్ర నమక మంత్రములు మొదలైనవన్నీ ఉన్నాయి. అవి ఇంకా నేర్చుకుని చదివితే ఎక్కడైనా స్వరలోపం వస్తే ప్రమాదం మనకి. కానీ ఇదైతే ఆ బాధ లేదు, కాస్త కూడబొలుక్కును, ఎలాగోలా చదువుకోవచ్చు. ఎందుకంటే స్తోత్రం కనుక మంత్రానుకుండేటువంటి నియమాలు దీనికి ఉండవు. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఈ స్తోత్రాన్ని కష్టపడు, కూడబొలుక్కును, గురువుడి దగ్గర నేర్చుకుని చదువుకోవడం చాలా ముఖ్యం. ఆ చదివినప్పుడు నమో నోధిష్టాయ ప్రియ దవదభిష్టాయ చ నమో అనే స్తోత్రం వస్తుంది, ఇందులోనే వస్తుంది. ఉదాహరణకు చూపిస్తున్నాను, ఇది చదువుతున్నప్పుడు మీకు రుద్రం చదివినట్టే ఉంటుంది పూర్తిగా. అలాగే రుద్రంలో చెప్పబడ్డ శివతత్వానికి సంబంధించిన దివ్య శబ్దములు భవ శర్వ రుద్ర మొదలైన రహస్యములు చెప్పబడ్డాయి. అందుకే ఇటు వేద రహస్యం, అటు యజ్ఞ రహస్యం, ఇటు యోగ రహస్యం, అటు ఓంకార తత్వం. ఒకటేమిటండి, మొత్తం వైదికమైనటువంటి భారతీయ సాధన రహస్యాలన్నీ కూడా ఈ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. కనుకనే దీనిలో 16 వంతుకి వేరీ సరిపోవు అని చెప్పారు. ఇదేదో అతిశయోక్తి, ఎగ్జాజరేషన్ కాదు, అనుభవించిన వాడు చెప్పేటటువంటి విషయం. అలాగే చెప్తూ ఇటువంటి దివ్య స్తోత్రం కుసుమ దశల నామా సర్వ గంధర్వ రాజ శిశు శశిధర మౌళే దేవదేవస్య దాసః పుష్పంతుడనే పేరున్నటువంటి గంధర్వరాజు శిశు శశిధర మౌళి యొక్క దాసుడు అన్నాడు. శిశు శశిధరుడు అంత మంచి మాట చూడండి. శిశు శశి అంటే బాలచంద్రుడు అని, శిశు అంటే బాల, శశి అంటే చంద్రుడు, దాన్ని ధరించిన వాడు అంటే బాలచంద్రధరుడు అంటే చంద్రశేఖరుడైన శివుని యొక్క దాసుడైన పుష్పంతుడు రచించాడు అని చెప్పబడుతున్నటువంటి ఈ దివ్య స్తోత్రం ఇది. దీని గురించి కాశ్మీర శైవ సిద్ధాంతంలోని కాశ్మీర మహాభక్తులు ఏం చెప్పారంటే, ఈ స్తోత్రానికి వాళ్ళు పెట్టిన పేరు సిద్ధ స్తోత్రం అని పేరు. దీనికి సిద్ధ స్తోత్రం అంటే ఈ స్తోత్రంలో ఉన్నవన్నీ సిద్ధమంత్రాలు. సిద్ధమంత్రాలు అంటే వాటిని ఉచ్చరించడం మాత్రం చేత సిద్ధి కలుగుతుంది. అలాంటి మహామంత్రమల్ని సిద్ధమంత్రములు అని వైదిక వాంగ్మయం మనకు చెప్తున్నది. అలాంటి సిద్ధం శక్తి కలిగినటువంటి స్తోత్రం కనుక దీనికి సిద్ధ స్తోత్రం అనే పేరు వాళ్ళు అంటారు. దానికి మనకి ఇక్కడ సిద్ధ గంధర్వరాజ అని కూడా కొందరు చెప్పడం జరిగింది. అంటే సిద్ధి కలిగినటువంటి స్తోత్రం కనుక సిద్ధ స్తోత్రము అని కూడా చెప్పబడుతున్నది. అసలు స్తోత్రమే ఉన్నదండి, చాలా గొప్ప ప్రక్రియ. స్తోత్రం లేకపోతే భగవంతుని యొక్క మహిమ మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? భగవంతుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేది స్తోత్రం మాత్రమే. స్తోత్రం చేస్తే దైవం సంతృష్టి చెంది మనల్ని అనుగ్రహిస్తాడు. దేవతలు స్తుతి ప్రియులు, స్తోత్ర ప్రియులు. అందుకే మనకి స్తోత అనేటటువంటి వాడు తప్పకుండా యజ్ఞంలో ఉంటాడు. వాడు సామగానంతో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి వశ్యం చేసుకుంటాడు యజ్ఞంలో. అప్పుడు ఆ దేవత అనుగ్రహించి యజ్ఞ ఫలం ఇస్తుంది. అందుకే స్తోత్రం అనేది యజ్ఞానికి పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. స్తోత్రం అది విశేషం. ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేశారో ఆ దేవతని స్తోత్రం చేస్తే దేవత సంతోషిస్తాడు. పొగిడితే సంతోషించిన వాడు ఎవడండి? ఎవడైనా సంతోషిస్తాడు. ఎంత నాకు పొగడ్తారంటే పడవండి అంటే వెంటనే ఆ విషయం మనం తెలుసుకుని పొగడ్తారంటే పడనివాడా అని పొగిడితే వాడు సంతోషిస్తాడు. అది లోకంలో ఉండేటువంటి విశిష్టత. అందుకే పొగడ్త ఉంటే ఎవడైనా పొంగుతాడు. సహజం, అది లోకం యొక్క నైజం. ఎందుకు? అది జీవలక్షణం, అది ఎక్కడ పోదు. అందుకు పొగడ్తకు లొంగిపోవడం అంటే తప్పేం కాదండి. వాడు అబద్ధ పొగడ్తకు పొగిడినా లొంగిపోయాడంటే మూర్ఖుడు, కానీ వాడు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి పొగిడితే సంతోషించిన వాడు ఎవడు. అందుకే పొగడ్తకి సంతోషిస్తుంది మనస్సు ఎవరిదైనా. అది దేవలక్షణం, దేవతా లక్షణం. పొగిడినా కూడా సంతోషించలేదంటే వాడు దౌర్భాగ్యాన్ని మనమే వాళ్ళు. అందుకు అది దేవతా లక్షణ. పొగడ్తకి సంతోషించడం అనేటువంటిది ఎంతో కొంత వాడిలో దివ్య లక్షణం, దైవీ గుణం ఉంటే పొగడ్తకి సంతోషపడతాడు. దేవత కూడా పొగడ్తకి సంతోషింపబడతాడు. అందులో సందేహం లేదు. మీరు ఎన్ని లాజిక్లు తీసినా, దీనిలో తర్క వితర్కాలు చేసినా, స్తోత్రం చేస్తే దైవం సంతోషిస్తుంది అనడంలో అబద్ధం ఏమాత్రం లేదు, అతిశయోక్తి అంతగానే లేదు. అందుకే మనకి ఏ పురాణం తెలియవేసినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఏదో ఒక స్తోత్రం. భాగవతం ముట్టుకుంటే కృష్ణుడు పొట్టలో ఉన్న దగ్గర నుంచి నిర్యాణానికి వెళ్లే వరకు స్తోత్రాలే, కృష్ణ స్తోత్రాలే కనపడ్డ ప్రతి వాళ్ళు స్తోత్రం చేశారు. అవునా లేదా? ఇక రామచంద్రమూర్తి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి? ఇక మహాభారతంలో భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వలేదా? శివసహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వలేదా? నామాన్ని కూడా స్తోత్రంగా వాడారు. అక్కడ విశేషం అందులో నామములన్నీ స్తోత్రములే కదా. పరమేశ్వరుని యొక్క గుణమహిమల్ని కీర్తించినవి అవన్నీ కూడా. అందుకు భగవత్ కీర్తనకు ఉన్నటువంటి విశేషం అది. అది స్తోత్రం ద్వారా మనకి చెప్పబడుతున్నది. అందుకే స్తోత్రం ఏమిటి అంటే, స్తోత్రానికి ఇచ్చిన స్థానం ఏమిటంటే, మొత్తం వాక్కునంతటిని మనం సరస్వతి రూపంగా చూస్తే, సరస్వతీదేవిలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రకమైన వాక్కు అని వర్ణిస్తారు మహర్షులు. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గంధర్వ విద్యా కళాకంఠనాళం త్రివేదీ వడింసార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృక్త రంగాం అనేక విచార క్రియా హోమ ధూమావళి మేచకాధంబ రోమ్నాయ రోమావళి అని శ్రీనాథుడు చింతామణి సరస్వతిని స్తోత్రం చేస్తూ చెప్తాడు. అందులో అమ్మా నీ కంఠనాళం గాంధర్వ విద్య, అందులో ఉన్నటువంటి మూడు గీతలున్నాయే అవి రుక్యజుస్సామములు అనే మూడు మంత్రములమ్మా అని అమ్మ యొక్క శరీర భాగంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విద్య అని చెప్పారు. అలా మన పూర్వీకులు అమ్మ యొక్క సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని చెప్తూ, సరస్వతి అంటే వాగ్దేవత, ఆ వాగ్దేవత స్వరూపంలో స్తోత్రం అనే వాక్కు అమ్మ యొక్క ఏ అవయవంలో ఉన్నది అంటే, స్తోత్రం దేవి రసాప్రోక్త అని చెప్పబడుతున్నది. అంటే స్తోత్రం సరస్వతీదేవి నాలుక అని చెప్పారు. అన్నిటికన్నా వాక్కు బయటకు రావడానికి ప్రధానమైన కారణం అదే కదండి. కనుక అమ్మకి జిహ్వ స్థానంలో ఉంది.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
2: ఓం నమః శివాయ.

भूयासम् सुवीरो वीरैः सुपोषः पोषैः उदुत्यं जातवेदसं देवं वाहन्ति केतवाः दृशे विश्वा आयसूर्यं चित्रं देवानामुदागादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा आपृथिवी अन्तरिक्षज्ञ सूर्य आत्मा जगातस्तस्थुषश्च अग्नेन या सुपथा आराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जोहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम अयन्नो अग्निर्वरीवस्कृणोत्त्वयं रुधः पुर एतु प्रभिन्दन् अयं वाजाञ्जयतु वाजा साता अयज्ञशत्रूञ्जयतु जर्हषाण स्वाहा रूपेण वो रूपमभ्यागा अन्तुथो वो विश्ववेदा विभाजतु ऋतस्यापथा प्रेता चन्द्रदक्षिणाः विश्वः पश्यप्यन्तरिक्षं यतस्वसदस्यैः ब्राह्मणमद्यवेदेयपितृमन्तं पैतृमत्यमृषीमार्षे यज्ञसुधातु दक्षिणम् अस्मद्रा आता देवत्रागच्छ प्रदाता रमावीशा अग्नये त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् आयुर्दात्र एधिमयो मह्यं प्रतिग्रहीत्रे रुद्राय त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् प्राणोदात्र एधिमयो मह्यं प्रतिग्रहीत्रे बृहस्पताये त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् त्वग्दात्रये एधिमयो मह्यं प्रतिग्रहीत्रे यमाय त्वा मह्यं वरो नो ददातु सोऽमृतत्वमस्यात् वयो ओदात्रये एधिमयो मह्यं प्रतिग्रहीत्रे को ओदात् कस्मा अदात् कामो ओदात् कामायादात् कामो ओदाता कामः प्रतिग्रहीता कामैतत्ते तव कामसता भून जामहे समिन्द्रनो मनासानेशिगोभिः सज्ञसूरिभिर्मघवन्सग्स्वस्त्या सम्ब्रह्माना देवकृतं यदस्ति सन्देवानाज्ञसुमतो यज्ञियानाम् संवर्चा सापया सा सन्तनोभिरगन्महिमना सा सज्ञा शिवेन त्वष्टा आसुदत्रो विदाधातु रायो नो मार्ष्टु तन्वो यद्विलिष्टम् धाता रातिः साविते दञ्जूषन्ताम् प्रजापातिर्निधिपा देवो अग्निः त्वष्टा विष्णुः प्रजया आसज्ञररानो यजामाना यद्रवीणम् दधातु सुगावो ओ देवाः सदा न अकर्मय आजग्मेदज्ञ सवानञ्जुषाणाः भरामाणा वहामाना हवीग्यश्यस्मे धत्तवसवो वसूनि याँ आवाह उषतो देव देवाग्यस्तान् रेरा यस्वे अग्ने सधस्थे जक्षिवाग्य सह पपिवाग्य सश्च विश्वे सुङ्घर्मग् स्वरातिष्ठतानु वयज्ञ हित्वा आप्रयति यज्ञे अस्मिन्नग्ने होता आरमवृणी महीय हृधा गया हृधा गुता सामिष्ठाः प्रजानन् यज्ञमुपायाहि विद्वान् देवा गातु विदो गातु मित्वा गातु मीत मनासस्पत इमं देव यज्ञज्ञ स्वाहा वाते धाः यज्ञ यज्ञं गच्छ यज्ञपातिं गच्छ स्वायोनिं गच्छ स्वाहा एष ते ए यज्ञो यज्ञपते सह सूक्तवाकः सर्वा वीरस्तञ्जूषस्व स्वाहा माहिर्भूर्मा प्रदाकुः उरुग्या हि राजा वरुणश्चकार सूर्या आयपन्था मन्वे एतवा ऊ
అపదే పాదాప్రతి ధాతవే కరుతాపావక్త హృదయా విధశ్చిత్ నమో వరుణాయ అభిష్ఠీతో వరుణస్య పాశాః అగ్నేరణీకమప ఆవివేశాపాన్నపాత్ ప్రతిరక్షన్న సూర్యం దమే దమే సమిధై యక్ష్యగ్నే ప్రతీతే జిహ్వాఘృతముచ్చారణ్యత్స్వాహ సముద్రేతే హృదయమస్వంతః సంత్వా విశంత్వోషాధీరుతాపాః యజ్ఞస్య త్వా యజ్ఞపతే సూక్తోక్తౌ నమో వాకే విధేమయత్స్వాహ దేవీరాప ఏష వో గర్భస్థజ్ఞ సుప్రీతజ్ఞ సుభృతం బిభృత దేవా సోమైషతే లోకః పరిచ వక్షిషంచ వక్షి అవాబృధ నిచుంపున నిచేరురాశి నిచుంపున అవాదేవైర్దేవకృతమేనో యాసి శమవమర్త్యైర్మర్త్యాకృతం పురురావ్ణో దేవరిషస్పాహి దేవానాజ్ఞ సమిదాసి ఏ జాతు దశామాస్యో గర్భో జరాయూణా సహ యథాయం వాయురే జాతి యథా సముద్ర ఏజత్యే వాయం దశామాస్యో అస్రజ్జరాయూణా సహ యస్యాస్తే యజ్ఞియో గర్భో యస్యాయో నిర్హిరణ్యయీ అంగాన్యహృతాయస్య తం మాత్రా సమాజీగమగ్స్వాహ పురు

ీం త్రిపదీం చతుష్పదీం అష్టాపాదీం భువనాను ప్రథంతాగ్ స్వాహ మరుతోజస్య హిక్షయే పాథాదివో వీమహస ససుగోపాతామో జనః మహీద్యోః పృథివీ చానయిమై యజ్ఞం మీమిక్షతాం పిప్రుతాన్నో భరీమభిః. ఆజిఘ్రకలశం మహ్యాత్వా విశంతిందావః పునారూర్జా నివర్తస్వసాన సహస్రం ధుక్ష్వోరుధారాపయస్వతి పునర్మావీషతాద్రయిః. హవ్యే కామ్య ఇలేరంతే చంద్రే జ్యోతే దీతే సరస్వతి మహి విశ్రుతి ఏతాతే అగ్నేన మాని దేవేషు మా సుకృతం బ్రూతాత్. ఇహరతిరిహ రామధ్వమిహ ధృతిరిహ స్వధృతి స్వాహ ఉపసృజన్ ధరుణం మాత్రే ధరుణో మాతరంధయన్ రాయస్పోషా మస్మాసు దీధరత్ స్వాహ. అగన్మజ్యోతిరమృత అభూమదివం పృథివ్యా అధ్యారుహామ అవిదామదేవాన్స్వర్జ్యోతిః యువంతమింద్రాపర్వతా పురోజుధాయో నః పృతన్యాదపతంతమిద్ధాతం వజ్రే నతంతమిద్ధాతం దూరే చత్తాయచ్ఛన్ సద్గహానయ్యది నక్షతస్మాకగ్ఞ శత్రూన్ పరిశూర విశ్వతో ధర్మాదర్శీష్ట విశ్వతః. భూర్భువస్వస్సు ప్రజాః ప్రజయా భూయాసం సువీరో వీరైస్సు పోషః పోషైః. పరమే

ఇంద్రమింద్రం జగదలోత్సన్నం సత్యేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్షేక్ష

అన్నం వేదాజపేణం వేద హజ్యన్నం ఆస్యాజే బ్రహ్మవేదాజపేణం వేద అచ్చిబ్రహ్మణాన్నం ఆస్య బ్రహ్మాజాయతే భాగ్వేవాచస్య ప్రభవ ఏకం వేద సమోతి వాచాం హైరం వాచా గచ్చతి అభిలభేం వాచం వదతి ప్రజాపతిర్దేవే సమదచ్చ హేవా అబ్రువన్ ఏషవాజ్ఞ యద్వాజే.

హిర్యక్షసంసత్తాయ హేమతానామృద్భాగాయ హేరాదే బ్రహ్మణశ్చాన్యశ్చమనవమాహనన్ యద్బ్రహ్మణశ్చమనవాసేత్ ఆదాశానారాధ్యస్య భవత్ హిరణ్యస్య నాదురా తస్మాద్గాయనశ్చ మత్స్య

ఏషయుదోర్జినస్తోత్రేణ భాషవజరాత్రేణ ప్రజాగ్రహణస్తోత్రేణ శివకేతమోకమభిజయత్రేష్టోమేన అంతరిక్షముక్తేన సుదర్గం లోకకంశోర్జినస్తోత్రేణ దేవయానామేతపసారోహత్రజరాత్రేణ నాగకౌదోభజన

సప్తదశప్రాజాపత్యాంభే సప్తదశప్రజాపతి శ్యామాలేకరూపాభవంతి ప్రజాపతిస్తమధ్యై కాన్ పరిశక్షిత అనుసరే భరతో యజ్ఞమనిధావంతం ప్రజాపతి

సువర్గమే లోకయ్యే సువర్గం వాహేరే లోకయ్యే రాజం ధావంతే రాంచో ధావంతే రాజు వర్గో లోకృహమంతే

ప్రస్తుతస్తావ్రామయతి శమేవ దేవాజం లోకముజ్జయంతే స్వమేవరుంధే హరీమనమనపరేంద్రం వాజమిమచ్చే శమేవ దేవాజం లోకమింద్రియంతం ధ్వయముజ్జయంతే స్వమేవరుంధే కార్మిమానం పరిధాపయతి శ్యాం శరీరే నైవైనం సమర్థయతే

హిరణ్యమద్రవరవహతి అమృతం వే హిరణ్యం అమృతం సువర్గోక అమృతేవర్గే తవచే ప్రతిరక్షతి శరవానం భవతి సదాయ పురుష

అన్నస్యావన్నస్యావరుద్ధే చద్వారవే విహారజనవరుద్ధస్యాత్మీయావాదే అవరుద్ధే అవ్యర్థేన సర్వం జన

సత్సమనేస్తు హనుమంత ప్రజాపతి ప్రజాపతి బాధవతే ధర్మాభ్యంజనే అన్నం వై బాజ అన్నమేవాధే శ్రీవిష్టవతే శత్రువనే శైల్యా వై విష్ణ పశవశ్రుతి యజ్ఞ ప్రతిష్టం భవతి అంతమే వైనక్ష్యైకమే

ప్రాజితం వీరం భావే పితర ప్రయం పాహరంజే శ్రీరం వాగరే సదాంశిరే హరణ భాగాహితర ఉత్తరాయ శిరాపేత నమస్కరోతి నమస్కారో హిరణ సమావస్థిత వరదాయ

విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ మేఘ్యాయ మేఘ్యాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ చ విద్యుచ్చాయ

0: శివ భజ మన శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో, శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసన పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపివా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేద మాటకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో అమ్మకి తెలుసు. అందుకే అన్నీ చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమార్గం. అందుకేంటంటే అయ్యా, జీవులకి రెండు కావాలి. ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్. ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంత శరణముపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరే లేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్ని ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నా ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదు, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నాడు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో. చెప్పుకోవడం వల్ల ఇష్టమైన వస్తువు యందు ఇష్టం పుడుతుంది. ఉదాహరణకి జబ్బు పడ్డవాడి నాలికి రుచి తెలియదు, వాడు ముందు పరమానం పెట్టినా ఒకటే చేదుగా ఉందని అంటాడు, ఎంత పంచదార వేయండి, అది లోపం పరమానంది కాదు వాడి నాలికిది. అలాగే పరమాత్మ ఇష్టమైన వస్తువయ్యా ఇష్టమైన వస్తువయ్యా అంటే నాకు ఏం చెప్పినా అర్థమే కాలేదు, ఇంకా ఇష్టం ఏంటండి దాని ఎందు అంటే, ఇష్టం పుట్టని జబ్బు ఒకటి ఉందన్నమాట. ఆ జబ్బు గురించి అన్నమాచార్య చాలా చక్కగా చెప్పాడు, తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా ఎవ్వారు లేరు హితవు చెప్పగా ఒట్టి నవ్వులు పడి మేము నుగిలేమయ్యా అంటారు ఆయన. అలాగే దాని యందు రుచి పుట్టించడానికి ఉన్నదే ఒక పాపం అడ్డుతుంది. అందుకు మనకు లౌకికమైన ఇష్టాలు తెచ్చుకోవడానికి ముందు రుద్రం చెప్పుకుంటే ఆ ఇష్టాలు తీరుస్తాడు. ఇది రుద్రంతో తీరిన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, మనల్ని బంధాల్లో ముంచేయకుండా అది తీర్చి మనల్ని సంస్కరించి క్రమంగా దాని మీద ఇష్టం పుట్టేటట్లు చేస్తుంది. అందుకే లౌకికమైన కామనలు ఉన్నా ఈశ్వర ఆరాధనతో తీర్చుకునేవాడు శుద్ధుడవుతాడు. ఈశ్వరారాధన లేకుండా లౌకిక ఉపాయాలతో గాని తీర్చుకుంటే ఆ ఇష్టం వాడిని బంధన హేతువు చేసి ఇంకా పతనానికి తీసుకువెళుతుంది. అందుకే ఏదైనా కోరికలు కోరుకుంటే భగవంతుని కోరుకోండి, తప్పేమీ లేదు. ఏంటండి దేవుడి దగ్గర కోరుకోవడం, ఆయనకి నేనేం కోరుకోనండి. ఇలాగే మా సద్గురువులు శివానందమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళట, 30 ఏళ్ళు అమ్మవారిని పూజ చేస్తున్నాను, నేను ఏది కోరుకోలేదండి అని. గురువుగారు వెంటనే ఆ పాదాలు విడిపెట్టండి, దండం పెట్టుకుంటాను. నేను ఇప్పటికీ నాకు రైలు బెర్త్ దొరకలేదన్నా శివుడికి దండం పెట్టుకుంటాను నేను, అలా ఉన్నాను నేనన్నారు. దీని అర్థం ఏంటంటే ఏ కోరికలు కోరుకోవట్లేదు, నేను చాలా గొప్పవాణ్ణి అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మవంచన మన ఆత్మలోకి పరిశీలిస్తే మనకే తెలుస్తాయి. ఇది వేదాంత వాక్యాలు నాలుగు పుక్కిటి పట్టి ఏవో మాట్లాడటం కాదు. మన జీవుడేంటో మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. అందుకే కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడం మంచిదే, కానీ స్వామి ఆ కోరిక ధార్మికమై ఉండాలి. అధార్మికమైన కోరికని ఉంచుకుని అది తీర్చమని భగవంతుని అడిగితే ఆయన తీర్చడు సరికదా, అటం పట్టి లాక్తే చివరికి మళ్ళీ అది పతన హేతు అవుతుంది. అలా అటం పట్టి కోరిక తెచ్చుకున్న రావణాదుడు గతి ఏమైందో ఆలోచించుకోండి. అందుకు ఆ విధంగా కోరుకోవడం కాదు, ధార్మికమైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుని ముందు విన్నవించుకుంటే అప్పుడు ఎలా అడగాలి, స్వామి నువ్వే నాకు శరణ్యం కాదన్న కానీ ఈ వాసన ఏంటో లాగుతుందయ్యా అందుకోసమని. అలాగా మహా యతులకు కూడా పాపం పొడుం డబ్బా మీద కోరుకుండొచ్చు, మనం చెప్పలేం. అంత మాత్రం చేత ఆయన పొడుం డబ్బావే భక్తిగా ఉన్నాడా అంటే మనం ఆయన ఇష్టం పరబ్రహ్మమే, కానీ ఇదేదో పూర్వజన్మ వాసన, అది అతను పొడుం డబ్బాను ఉపాసించడం లేదు. అలాగే ఈ వాసనాప్రాయమైనటువంటి ఏవైతే ప్రేరణలు ఉంటాయో తత్సంబంధమైన ధార్మికమైన కోరికలు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు గీతలో పరమాత్మ. ధర్మమునకు విరుద్ధము గాని కోరిక నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి శరీరం ఉన్నప్పుడు భోగం అనేది తప్పదు, ఏదో ప్రారంభం లేకపోతే శరీరం ఎందుకు వచ్చింది? మనం దాచిపెట్టుకున్న పుణ్యం క్షయం కావాలి అంటే భోగ సేవనం వల్లే క్షయం అవుతుంది. ఆ భోగం ధార్మికమైన భోగాన్ని పరమేశ్వరుని అడిగి పొందితే ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడి స్టాంప్ ఉంటుంది దాని మీద. ఆయన స్టాంప్ పడి మన కోరిక తీరితే ఆ కోరిక మనల్ని బంధించకుండా అది తీరిపోవడం జరిగి పైమెట్టెక్కిస్తుంది, నిష్కామస్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఈశ్వరారాధన అనేటువంటిది నిత్యం అవసరమైన విషయం. అందుకే సకామ భక్తి నిష్కామ భక్తికి పరిణమింపజేస్తుంది అనేది మనం గమనించినప్పుడు రుద్రాన్ని అన్నిటికోసం వినియోగించుకోవచ్చు. ఇంత గొప్ప కల్పవృక్షం కనుకనే దేశంలో అరిష్టాలున్నాయి, రుద్రాన్ని ప్రయోగించండి. అది జరుగుతుంది, ఎంత మనం సెక్యులర్ అని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా. అది సత్యం అండి, ఇది జ్ఞానం. తెలిసే వరకే విశ్వాసం, తెలిసిన తర్వాత విజ్ఞానం, అది విశేషం. తెలిసే వరకు మనం విశ్వాసం విశ్వాసం అంటాం, తెలిసిన తర్వాత విజ్ఞానం. రుద్రం జపిస్తే వర్షం పడుతుంది రండి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, జపించు చూడు అది ఎంత విజ్ఞానమో తెలుస్తుంది. నిరూపించబడితే విజ్ఞానం కదా, చేసి చూడండి నిన్ననే నిరూపించబడింది. నెల రోజుల క్రితం పాపం ఎండోమెంట్స్ వాళ్ళందరికీ శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బుద్ధి పుట్టిందండి. నివేదనలకు కూడా సరిగ్గా వెళ్ళవు, వీళ్ళ నివేదనలకు మాత్రం అన్ని బాగానే వెళతాయి. దేవుడి నివేదనకి సరైన ఆహారం ఇవ్వరు, ఆయనకి నివేదనకు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వాళ్ళింటికి, 5 రూపాయలు దయతలచి శివుడికి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సత్యం చెప్పడానికి ఏం భయపడక్కర్లే, పరమేశ్వరుడి సత్యస్వరూపుడు. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కనీసం. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నిన్నటి రోజున అన్ని ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించాలి, మహా ఘటాభిషేకాలు అని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి డేట్ అన్ని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజు నుంచి ఎలా ఉన్నదో మనకే తెలుసు. మొన్ననే శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు నిన్నటి రోజున ప్రారంభిస్తున్నాం, నిన్న 8వ తేదీ నిన్నటి రోజున అని. అప్పుడే సంకల్ప స్థాయిలోనే రుద్రుడు ఎలా చూపిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది సంకల్పాన్ని నెరవేర్చడంలో. అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎప్పుడైనా ప్రతి వాడికి కూడా ఈశ్వర ప్రార్థన వృధా పోదు, వాడి జీవితంలోనే వాడికి సాక్ష్యాలు ఉంటాయి మీరు గమనించండి. అది విజ్ఞానం, అది విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ప్రేరేపించడమే ప్రార్థన. అది రుద్రంతో జరుగుతున్నది ఆ దివ్య శబ్దాలతో. ఆ విధంగా విశ్వశ్రేయస్సు కోసం రుద్రుణ్ణి ఆరాధించాలి మనం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. మన మోక్షం కోసమో నేను ఆత్మవిద్య తెలుసుకోవడానికి రుద్రం వింటున్నానండి అనుకునే వాడికన్నా ఈ దేశ క్షేమం కోసం నేను రుద్రం వింటున్నానండి అని ఎవడైతే కూర్చున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నా. ముందు ఈ దేశంలో సనాతన ధర్మం రక్షింపబడాలి అని రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని భగవంతుని సృష్టించాక ఇదేది నాకు అక్కర్లేదో అని వెళ్ళిపోవడానికి మనం వచ్చాం ఇక్కడికి. అసలు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటో కాదు, ఈశ ఆవాస్యమిదం సర్వం, ఇదే మొత్తానికి సారాంశం. ఈ 9 రోజులు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒకటే సారాంశం ఏంటంటే ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వము ఈశ్వరుని చేత ఆవాసింపబడినది అనే జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించేది రుద్రం, అందుకే ఇది ఆత్మజ్ఞానం. ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, సర్వత్రా వ్యాపించున్నది అని అర్థం. అదే ఈశ ఆవాస్యం అంటే ఆ వ్యాపించిన ఆత్మే ఈశ్వరుడు, అది నీకు కలగాలి అని. అదే వాసుదేవ జ్ఞానం అంటే అది కలిగించేటువంటి శక్తి రుద్రంలో ఉంది గనక ఆ జ్ఞానం తెలుసుకుని ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తులతో నిండి శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలంటే రుద్రమే మనకు శరణ్యం. రుద్రం లోకక్షేమాన్ని కోరి వేదమాత ఇచ్చిన మంత్రరాశి. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ఈ రుద్రంలోనే ఉన్నది. అంటే ఈ గ్రామమునందున్న విశ్వమంతా పుష్టిగా ఉండాలి, పేడలు లేకుండా ఉండాలి అని ఆ మంత్రార్థం. ఈ మంత్రంతో రోజు గ్రామంలో శివాలయంలో అభిషేకం జరిగితే, ప్రతి గ్రామంలో అలా జరిగితే దేశమంతా శాంతిగా ఉంటుందా ఉండదా చెప్పండి. అలాంటిది మనం ఎవడు వినొచ్చోడులే, ఈ రోజుల్లో సంస్కృతం ఎవరికి రాదు కదా అని తప్పుడు స్వరాలతో చదివి కనీస సంధ్యావందనం కూడా చేయకుండా రుద్రం జపించి అభిషేకం చేసేటువంటి వారి వల్ల శివుడు కూడా శిలైపోతాడు. అనుష్ఠాన బలం ఉంటే శిలైనా శివుడు అవుతాడు. అందుకు అటువంటి అనుష్ఠాన పరత్వంతో గాని రుద్రాన్ని జపిస్తే శ్రద్ధతో మేధతో తప్పకుండా వ్యక్తి ప్రయోజనం, సామాజిక ప్రయోజనం కూడా నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వేదమంతా చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఒక్క రుద్రం ద్వారా వేదవేద్యుడైన పరతత్వాన్ని తలంచుకుని స్వామిని అనంత అనంత శక్తులతో లోకంలో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఎవరికి? ధార్మికులకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఆ విధంగా లోకక్షేమం కోసం దీన్ని వినియోగించాలని. ఎప్పుమాన్ శతరుద్రీయం పఠతి శ్రద్ధయా సహ, ఏ పురుషుడు శతరుద్రీయాన్ని శ్రద్ధతో చదువుతాడో దినే దినే అలా చదవగా అతడు మరణాత్ ఊర్ధ్వమైశ్వరం, వాడి జీవితం విడిచిపెట్టిన తర్వాత ఈశ్వర ప్రాప్తిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా సవిజ్ఞానాదేవ యాతి పరాంగతిం, అతడు పరమగతిని పొందుతాడు సుమా. అందుకే గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారిభి, అత్యాశ్రం ముందే చెప్పబడింది. అందుకు అందరి చేత జపించదగినటువంటిది ఈ రుద్రం అనేటువంటి మహామంత్రం సుమా, మహామంత్ర గుచ్ఛము. ఈ విషయం మనకు మహాభారతంలో అనేక పర్వాల్లో చెప్తూ కైలాస సంహిత అనే భాగంలో, ఇది మహాభారతంలోనే మనకు వస్తుంది ఈ భాగం, అక్కడ అనేక ఘట్టముల్లో రుద్ర వైభవాలు ఉన్నాయి. అవి చెప్పుకోవడమే చాలా రమణీయం అనుకోండి. మహాభారతంలో రుద్రం అనేది 9 రోజులు చెప్పచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రుద్రోపాసకుడు, అందులో ఆయన ఇష్టదైవ, ఆయన ఆచార్యుడైన శ్రీకృష్ణుడు రుద్రతత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తాడు. అందులో సైంధవ వధకి ముందు రాత్రి అర్జునుడు ఆలోచనలో ఉన్నప్పుడు అతడు ప్రతిజ్ఞ చేశాడు, సూర్యోదయం లోపల అతడు తల తీసేస్తాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చగలనా అనే బాధతో అతడు ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని కైలాసానికి వద్దకు తీసుకువెళతాడట. ఆ మానస సరస్సు దగ్గర ఉన్న కైలాసానికి తీసుకువెళ్ళాడు. భారతే కైలాసయాత్రాయా మానస సరస్థిత పాశుపతాస్త్ర ప్రసాదనార్థం, అక్కడికి తీసుకువెళ్ళి పరమేశ్వర సందర్శనం చేయించాడు. అంటే ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్ళి అంటే ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళాడా వచ్చాడా అంటే అర్థం సూక్ష్మదేహాన్ని క్షణాల్లో తీసుకువెళ్ళాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళగానే ఎదుగా పరమేశ్వరుడు గోచరించాడు. ఆ గోచరించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు, చూపించట చూపిస్తే పాశుపతాస్త్రం కనిపించింది. ఈ పాశుపతాస్త్రం చుట్టూ అనేకములైన భుజంగములు కాపలా కాస్తూ ఉన్నాయి, ఇక్కడ సర్పములు. ఈ సర్పములు జ్వాలలు వెళ్ళగరుక్కుతూ ఉన్నాయట, వాటిని చూశాడు. వెంటనే కృష్ణ పరమాత్మ జానుభ్యామవనింగత, ఆ మోకాళ్ళు భూమికి ఆంచి రెండు చేతులు దోయిరించి శిరస్సు ఉంచి శతరుద్రీయ మంత్రాన్ని జపించాడు కృష్ణ పరమాత్మ. నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు జపిస్తున్నాడో అర్జునుడు కూడా ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు జపం చేస్తూ ఉంటే క్రమంగా ఈ సర్పములన్నీ చల్లబడి పాశుపతాస్త్రం అర్జునుని చేతికి వచ్చిందిట. మరి అంతకుముందు తపస్సు చేశాడండి, తపస్సు చేశాడు కానీ పాశుపతాస్త్రం ప్రయోగించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. ఆ తప ఫలితంగా ఉన్న దివ్యాస్త్రం ఈ క్షణం సిద్ధింపబడింది, అందుకు మళ్ళీ శతరుద్రీయమే అయింది. ఈ ఘట్టం మనకి చక్కగా మహాభారతంలో వర్ణించబడుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఈ రుద్రాన్ని జపించడం పూర్తిగా మన కుర్మ పురాణంలో మహాభారతంలో ప్రస్తావించబడుతుంది. అత్ర పూర్వం ఋషికేశో విశ్వాత్మా దేవకీసుత ఉపవాస వత్సరం కృష్ణ సదా పాశుపత వ్రత, సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేసి శ్రీకృష్ణ పరమాత్మ భస్మోద్ధూడిత సర్వాంగో రుద్రాధ్యయన తత్పర. ఇది విశేషం. భస్మధారణ చేసి రుద్రాధ్యయనం చేసేట శిక్ష పరమాత్మ. ఎందుకయ్యా ఇంత పని చేసేవు అని అడిగేట అర్జునుడు. ఈ విషయం మన కూర్మ పురాణంలో చెప్తూ, మయా ప్రమాణం యదతో లోకస్తదను వర్తతే నా యాదేయోస్తి కశ్చిన్మే వర పాండవనందనా, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను ప్రమాణంగా లోకం తీసుకుంటుంది గనక అందరినీ రుద్రం జపించడానికి ప్రోత్సహించడానికి నేను చేశాను, అంతేగాని నాకు ఒక వరం ఇచ్చేవాడు ఉన్నాడో చెప్పు అన్నాడు. నేనే సర్వలోకాలకి వరం ఇచ్చేవాడిని, నాకెవరైనా వరం ఇవ్వాలా, నేను చేశాను. అందుకు నాకు అభిన్నమైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాను అనే విషయాన్ని చక్కగా చెప్తూ, ఆరాధితవాన్ అహం ఆత్మానమాత్మనా, ఇది కృష్ణుడు చెప్పిన మాట, నన్ను నేను ఆరాధించుకున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికి ఉన్న అభేదాన్ని ఆ పురాణం ఆ విధంగా చెప్పింది. ఇలాగ మనం రుద్రం యొక్క ప్రశస్తిని ఇన్ని విధములుగా గమనించాం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం, అంటే రుద్రాన్ని వినియోగించుకోవడం అభిషేకానికి. అయితే వేద ప్రతిపాదితమైన రుద్రమంత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపనయనాది సంస్కారములున్న వారు మాత్రమే అర్హులు అని సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం మన సంప్రదాయం, అంతే కదా. ఎందుకు అనే ప్రశ్న వేసామా దుర్మేధ అవుతుంది, అందుకు ఆ జోలికి మనం వెళ్ళద్దు. ఎందుకు సమాధానం తెలుసుకోవడానికి చాలా శోధన అవసరం అండి, అంత తేలిగ్గా లేదు. ఒక ఆయన కొన్ని మాటలు మనకి తర్కంలో చాలా బాగుంటాయి, కొంచెం ఆలోచిస్తే తర్కం వీగిపోయి. ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమంగా భోజనం చేసే వాళ్ల కోసం అని ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నసత్రం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం, భోజన విషయం నియమం ఉన్న వాళ్ళ కోసం, ఎక్కడ పెడితే అక్కడ తినం, ఎవరు పెడితే వాళ్ళు చూస్తే తినం, ఎందుకు జపము తపము చేసుకున్న వాళ్ళకి ఆహార నియమం అవసరం. వారి కోసం పెడితే వాళ్ళు పెట్టగాలేదు, మనం ఎందుకు పెట్టకూడదు అని వెంటనే లక్ష అన్నసత్రాలు వెలిసి, వాడు ఎందుకు పెట్టాడు వీడికి అర్థం కాదు. ఇలాగా కులాల ప్రాతిపదికగా విడదీస్తే ఒక మహా హైందవోద్ధారకుడు అక్కడ కనిపించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇన్ని అన్నసత్రాలు పెట్టారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందా, కులానికి ఆకలి ఉంటుందా, అందరు ఆకలి ఒకటే కదా అన్నాడు. వీడికని భలే చెప్పారండి అన్నాడు అక్కడ. భలే చెప్పలేదండి, ఆకలి అందరికీ ఒకటవచ్చు కానీ అన్నం అందరికి ఒకటి కాదు, ఆచారం ఒకటి కాదు. కుక్క ఆకలి ఏనుగు ఆకలి కూడా ఒకటే, ఆ మాటకు వస్తాయి. ఆకలి అందరికీ ఒకటే కానీ తినే పద్ధతి వేరు, ఎవరి జీవిత వ్యవహారాలు వరకుంటాయి. అలాగే ఒక విద్య అనేటటువంటిది ఒక టెక్స్ట్ బుక్ కాదు వేదం అంటే, ఎలా పెడితే అలా చదివిడా. వేదంలో ప్రత్యక్షరం పరమేశ్వర స్వరూపు. ఒక అగ్నిని ముట్టుకోవాలంటే ఒక నియమం ఉంది, ఒక విద్యుత్తుని వాడాలి అంటే ఆ విద్యుత్తు ముట్టుకునేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి షాక్ కొట్టకుండా. అలాగే వేదం అనేటువంటి ఒక పరమేశ్వర స్వరూపాన్ని స్పర్శించడానికి ఒక జీవన విధానం చెప్పింది సంప్రదాయం. ఆ జీవన విధానం అందరి వల్ల సాధ్యం కాదది, ఆ జీవన విధానానికి తరాలు తరాలు అంకితమైపోవాలి. వాటి కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు ఆ బ్రాహ్మీమూర్తులు నిద్రలేవడం, స్నానం, సంధ్య, అందులో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు, అది ఇంటి పరంపరను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వాడు. అందుకు వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు, వెంటనే అందుకుంటాడు వాడు. అలా వాడు అందుకుని ఆహార వ్యవహారాలు ఇవన్నీ లోపల జెనెటిక్స్ లో పూర్వతరాల నుంచి వచ్చి కూర్చున్నాయి. వీడు అనుష్ఠానం తద్వారా వాడికి తదర్హత వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాధ్యయన శక్తితో వాడు పవిత్రుడై లోకాన్ని పవిత్రితం చేస్తున్నాడు. అది వాడి యొక్క పని, ప్రపంచంలో మంత్రశక్తిని కాపాడే పని వాడిది. అందుకు వాడు ఆ సంస్కారమును పొంది వైదికమైన రుద్రాన్ని వాడు జపిస్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటంటే, మరి ఇంత గొప్పదే నేను రుద్రం చెప్పారే మీరు, మరి మనం చేయకపోతే ఎలా అండి అంటే, ఆ రుద్రతత్వాన్నే మహాభారతం అందజేసింది శతరుద్రీయం అనే పేరుతో. అదే శివరహస్యం అనే గ్రంథంలో మళ్ళీ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని యొక్క విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి ఆ శతరుద్రీయ స్తోత్రంలో. అవి అందరూ జపించుకోవచ్చు. అలాగే మనకు ప్రసిద్ధంగా ఉన్నది, అవి దొరకకపోయినా కొన్ని మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి మహాభారతంలో చెప్పిన శివ సహస్రం, కృష్ణుడు చెప్పినది అది, అందుకు అది కూడా రుద్రంలో ఉన్న విషయములన్నీ అందులో ఉన్నాయి. రెండవది లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళి, చాలా గొప్పది. శివో మహేశ్వరస్యం భూ పినాకేశ శేఖర ఉన్నదే, ఇవి రుద్రంతో సమానమని చెప్పారు. పార్వతీదేవి జపం చేసేది ఆ శివాష్టోత్తరాన్ని, అంత గొప్ప విశేషం చెప్పబడింది. అందుకే పురాణములు ఎందుకు పుట్టాయో బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది వేదం ఉంటూ ఉంటే పురాణం ఎందుకు పుట్టింది, ఒక విద్య యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్న రోజులు వచ్చాయి. ఎందుకంటే దుర్మేధలు గనక, ఇంతకుమించి మనం ఏమి నిర్వచనం చెప్పాలి. అక్కడ పురాణముల గురించి చెప్తూ ఒక మాట అంటారు, కృపయా మునినా కృతం, దయతో చేసేటండి వ్యాసదేవుడు. ఎందుకంటే వేదములు అనంతములే, ఆ వేదాధ్యయనానికి కూడా కొందరికి అధికారం ఉంది, కొందరి నియమాలు ఉన్నాయే. మరి ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి, ఇతరులు పొందాలంటే ఏం చేయాలి? అందుకు వైదిక సూక్తాలను తీసుకుని శ్లోక రూపంలోకి వాటిని మార్చి, అవే శబ్దాలని వాటిని మార్చి సమకూర్చాడు వ్యాసదేవుడు. ప్రతి పురాణంలా పనిచేశారు. ఉదాహరణకి వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రములు, వీటన్నిటి యొక్క రహస్యాలన్నింటినీ కూడా ఆదిత్య హృదయం అనే దానిలో సమకూర్చారు. అది వాల్మీకి చేశారు ఆ పని. వ్యాసదేవుడు మహాభారతంలో కూడా ఆదిత్య సంబంధమైన అష్టోత్తర శతనామ స్తోత్రములు ఇవన్నీ పెట్టారు. ఇదంతా కూడా వేదముల్లో చెప్పబడ్డ సౌర మంత్రములన్నీ అందులో ఉన్నాయి. వాటికి నియమాలేం లేవు. నియమాలేం లేవంటే అర్థం పళ్ళు కూడా తొగ్గకుండా చదవచ్చు అని చెప్పాను అనుకోవచ్చు. నిత్య నియమాలు, శుచి నియమాలు, సాధారణ శుచి నియమాలు వాటికి ఉన్నాయి. అది అర్థం. స్నానం చేసి శుచిగా చదివితే చాలా మంచిది. అయితే భగవన్నామస్మరణకి శుచి కుదిరినంత వరకు చేయడం, కుదిరినంత వరకు చేసి కుదిరినప్పుడు కృష్ణార్పణం చేసి చదవచ్చని అది విశేషం. కానీ ఈ వేదాధ్యయనానికి ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అందుకు సౌరారణ మంత్రములు అలా ఎలా కూర్పబడ్డాయో, అలాగే వేదాల్లో చెప్పబడినటువంటి అమ్మవారి సూక్తములు అన్నీ కూడాను దేవీ మహాత్మ్యం పేరుతో మార్కండేయ పురాణంలో కూర్చబడింది. రాత్రి సూక్తములు కాని ఇంకా మహిషాంతగిరి సూక్తం, ఇవన్నీ కూడా వైదికమైన సూక్తమని అక్కడ సమకూర్చారు. ఇలా మనకి అన్ని వైదిక సూక్తముల్ని పురాణములు శ్లోక రూపాల్లో అందజేశాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామం మనకు అలాగే వచ్చింది. అలాగే రుద్రం కూడా ఇన్ని రకములుగా మనకు అందజేయబడింది. వాటి మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం మంత్రానుష్ఠానం గురించి కాదు, ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని మనం ఇక్కడ స్మరించుకోబోతున్నాం. అందుకు ఇది వినడం కూడా రుద్రాధ్యాయం చేసిన ఫలితమే. అనాచారపరంగా రుద్రాన్ని మనం అనుష్ఠించినట్లు కాకుండా శ్రద్ధగా విని ఆ వేద విజ్ఞానం అందరం గ్రహించవచ్చు. అందుకు ఇది మనం అవకాశంగా చెప్తూ ఉన్నాం. ఆ కారణం చేత విధి విధానంగానే వీటిని స్వీకరించాలి సుమా. అలా మనం వినియోగించేటప్పుడు మనకు శుచి మొదలైనవి లేనప్పుడు, ఇంకా ఇతర నియమాలు లేనప్పుడు మనం ఉండగలిగిన శుచి ఉండి ఆ నియమం పాటించే వాడిని పిలిపించి రుద్రం చేయించుతాం మనం. అవునా కదా? ఆలయాల్లో వాటిలోని మన ఇళ్లలో కూడా రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఏమైనా గ్రహదోషాలు బాగులేకపోయినా, అనారోగ్యాలు వచ్చినా రుద్రం గొప్ప మందు. ఎలాంటి గ్రహదోషాన్నైనా పోగొట్టగలదు. ఎలాగో అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు రోగం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అలాగే మన బాధలు ఎలాంటివో మనకు తెలియదు, అలాగే దాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న ఔషధాలకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థం కాదు. రుద్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఒక్క అభిషేకం చేసుకుంటే చాలు బాగుపడతామని మన పెద్దవాళ్ళు రుద్రాభిషేకాన్ని ప్రధానంగా చెప్పారు. అభిషేకం అనేక రకాలు. అభిషేక, జప, హోమ, పాఠ, నాలుగింట్లో వీటిని వినియోగించుకోవడం ఉంది. రుద్రానంతటిని జపం చేయడం అంటే బహు ఆవృతలతో దీన్ని జపించడం ఉన్నది. అలా కాకుండా పఠనం, రుద్రాన్ని ఒక్కసారి చక్కగా పఠించడం. రెండు, దానితో హోమం చేయడం. అది రుద్రైకాదశిని యాగం ఉంది, రుద్రహోమములు అని మనం చేస్తాం. అలాగే రుద్రాన్ని అభిషేకానికి వినియోగించడం. ఇన్ని విధములుగా రుద్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అలా ఉపయోగించడానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. వేద మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించితే ఫలితాలు పొందుతామో చెప్పే శాస్త్రాన్ని కల్పములు అని చెప్తారు. ఈ కల్పములు ఏర్పరిచినటువంటి వారు బోధాయనుడు, ఆపస్తంభుడు మొదలైనటువంటి సూత్రకర్తలు. వీరు ఆ వేదాన్ని ఏ విధంగా ప్రయోగించితే సిద్ధి పొందుతామో చెప్పినటువంటి వాళ్ళు. అలాగా రుద్రాభిషేకాన్ని ఏ విధంగా ప్రయోగించి సిద్ధుల్ని పొందాలో వేటికి ఏవో అనేక మంది మహర్షులు మనకు చెప్పారు. ఒకటి కాదు, కొన్ని రోగాలు పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నవన్నీ శివమంత్రములు. అందులో ఒక్కొక్క మంత్రం మళ్ళీ ఒక్కొక్క రోగాన్ని పోగొట్టగలిగే శక్తి. అలాగే విప్లవాలను పోగొడతాయట. విప్లవం అంటే రాజ్యంలో లేచినటువంటి ఉపద్రవాలు, అలాంటి వాటిని పోగొట్టే శక్తి కూడా ఉన్నది. అందుకే ఆనాటి భారతీయ రాజ్య వ్యవస్థలో పౌరోహిత పురోహిత వ్యవస్థ కూడా ఉండేది. పురోహిత వ్యవస్థ ఎందుకోసం? రాజుగారి ఇంట్లోని వాళ్ళు ఇచ్చే తాంబూలాలు పుచ్చుకోవడానికి కాదు. అక్కడ రాజ్యానికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుంది అన్న సూచన కనిపిస్తే ఆ ప్రమాదం రాజ్యం మీద రాకుండా రాజు చేత ఈ దైవికమైన ప్రక్రియలు వినియోగింపజేసేవాడు పురోహితుడు. అది విశేషం. అందుకు రాజ్య వ్యవస్థలో పురోహిత, మంత్రి, సామంత ఈ వ్యవస్థ మన గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మతాతీత రాజ్యాలు గనక పురోహితులు అనేటువంటి వ్యవస్థే తీసేసాం. అంటే ధార్మిక వ్యవస్థ తీసేశాం. ఈ వ్యవస్థ తీసిస్తే ఉపద్రవాల్ని పాపాలని ఆహ్వానించేటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకున్నామని అర్థం. అలాగని అక్కర్లేదా? రాజ్యం పాలించుతున్నారు ఎవరో వారు పౌరోహిత్య వ్యవస్థ అక్కర్లేదు అనగలరా? వాడు పదవిలోకి గెలవాలి అంటే ముందు ఆలయాలన్నీ తిరుగుతాడు, ఇంట్లో హోమాలు చేయిస్తాడు, యాగాలు చేస్తాడు. వాడికి మాత్రం పురోహితుడు కావాలి, రాజ్యానికి మాత్రం పురోహితుడు అక్కర్లే. వాడు గుడికి వెళతాడు, వాడికి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతారు గుడిలో వాళ్ళు, ఎందుకు పదవిలో ఉన్నాడని. కానీ వీడు వెళ్ళి రాజ్యం క్షేమంగా ఉండాలని దండం పెట్టట్లే, వాడి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకొస్తున్నాడు. కానీ పాలకుడు నిజంగా దేశం కోసం హోమం చేయించినా యాగం చేయించినా అప్పుడు వాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. అప్పుడు అలా చేయించేవారు. అందుకు కొన్ని మంత్రములు కూడా ఇందులో చెప్పబడ్డాయి, అవన్నీ నేను వివరంగా ఇందులో చెప్పలేను గనక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో కొన్ని మంత్రాలని ప్రయోగిస్తే అనేక ఉపద్రవాలు పోతాయి, ఉపఘాతాలు పోతాయి అని విశేషాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క మంత్రం జపించే విధానం, ఎన్ని మార్లు జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవి మన కల్పశాస్త్రము అని చెప్పబడుతున్నది. అలా చెప్పిన వాటిలో మనకు నిత్యంగా వ్యవహారంలో ఉండే ఒక విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మహన్యాసం. మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం మనం చేస్తాం. మహన్యాసమని లఘున్యాసమని ఇన్ని రకములుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మహన్యాసం మాత్రం బోధాయనుడు అనే మహర్షి ఇచ్చినటువంటి మహన్యాసాన్ని మనం వాడుతున్నాం. న్యాసము అంటే ఉంచుట, మహన్యాసం అంటే బాగా ఉంచుట అని అర్థం. ఏమిటి బాగా ఉంచడం? పరమేశ్వరుని యొక్క శక్తిని మన శరీరము నుండి ఉంచుకొనుట. ఉంచుకొనుట అంటే ఎక్కడి నుంచి తెచ్చా? తెచ్చే కాదు, ఎందుకంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకుంటాం, ఛార్జింగే న్యాసం అంటే. అలా కాకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, మనలో కూడా అదే ఉంది. అది ఎలాంటిది అంటే నిప్పు చుట్టూ నివురు కమ్మితే ఆ నివురు నువ్వుది నిప్పును రగుల్చుకున్నట్లుగా మన ప్రతి ఇంద్రియాల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసే శక్తి మహన్యాసంలో ఉంది. శరీర శుద్ధ్యర్థం అంటారు. శరీర శుద్ధి మంత్రంతో అవుతుందా? చికాయో సున్నిపిండో లేదా ఒక 100 సబ్బులో అవి ఉపయోగించారు, కానీ రుద్రం ఉపయోగిస్తే వస్తుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచనలు పాపపు స్వభావం ఎలా పనిచేస్తాయి అంటే ముందు అంతరంగంలోంచి అది పనిచేసి పనిచేసి పనిచేసి ఈ అంతరంగం ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో రక్తంలో ఎముకల్లో ప్రవేశిస్తుందిట, చర్మంలో ప్రవేశిస్తుంది, సప్త ధాతువుల్లోకి ప్రవేశిస్తాయి పాపములు. ప్రసరించి దేహమంతా పాపమయం చేస్తాయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి రుద్రాడుకుందిట. అందుకే త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. త్వక్ అస్థిగతై, నీ చర్మంలో నీ ఎముకల్లో పేరుకుపోయిన పాపమన్నీ పోగొట్టగలిగే శక్తి ఆ రుద్రం చెప్తూ ఒక్కొక్క శరీర భాగాన్ని స్పృశిస్తూ శిరాది శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని రకములు పంచాంగ న్యాసములు, 5 విధములైన న్యాస విధానాలు ఉన్నాయి. అందులో మళ్ళీ ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని రకాలు. ముందు చేతులకు చేసుకోవడం, పాదములకు, ప్రతి ప్రక్రియలో శరీరంలో ప్రతి అణువులో కూడా రుద్రతేజాన్ని మనం ధ్యానం చేస్తాం. తద్వారా ఆ మంత్రశక్తి ప్రసరించి ఆ త్వగత్స్థిగతై అంతరంగం నుంచి పుట్టుకొచ్చిన పాపం శరీరంలో మొత్తం నిండిపోతే దాని శుద్ధి ఎలా మొదలవుతుందంటే శరీరాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి అంతరంగాన్ని చేస్తాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.

లోకల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమన స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలని మంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివమహిమన స్తుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు, అస్య శ్రీ శివమహిమన స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంతర్షి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమదాశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛత్తే శివమహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదుట. ఒక మహిమను స్తుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లేదు. కేవలం శివ మహిమన స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం అని చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు. తన పూర్వ విషయంలో పుష్పదంతుడు, అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ శాప చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. స్తోత్రం చేయాలంటే ఏముండాలండి? శ్రావ్యమైన కంఠము, చక్కని లయ జ్ఞానం, శృతి జ్ఞానం కలిగినటువంటి వాడే చేయగలడు స్తోత్రం. అందుకు ఆ స్తోత్రం కలిగి ఉండాలి అంటే వాడి దగ్గర ఉండవలసిన విద్య ఏమిటి? సంగీత విద్య ఉండాలి. అంటే గాంధర్వ విద్య వాడి దగ్గర ఉండాలి. గాంధర్వ విద్య వాడి దగ్గర శ్రేష్టంగా ఉన్నప్పుడు అతను గంధర్వరాజు గారికి ఇంకెవడవుతాడు? అందుకు ఆ వందిగణంలో గాంధర్వ గణమునకు చెందినట్లుగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు స్తోత్రం చేసి నిత్యం శివుణ్ణి పొరుచుకునేవాడు. అటువంటిది ఒకసారి శివపార్వతుడు ఏకాంతంలో ఒక రహస్యమైన తత్వ చర్చ చేస్తూ ఉంటే ఇతడు తొందరపాటుగా అటు ప్రవేశించి విన్నట్ట రహస్యంగా. ఆ వినగానే అమ్మవారు శపించారు, ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి తగవురా అని. అందుకు నేను శాపం పొంది భూలోకానికి చేరాను అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఎంత విశేషం చెప్తున్నాడంటే, భూమిలో పుట్టేం గనక మనం భూమే గొప్పది అనుకుంటున్నాం, నిజమే. కానీ అక్కడ నుంచి ఇక్కడ పడ్డవాడికి తెలుస్తుంది దాని విలువ, దీని యొక్క తక్కువతనం. అందుకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకం ఎలా ఉన్నదంటే, మలకలిలే మత్స్యలోకే ససోకే అన్నారు. ఇది మలకలిలే మలినముతో కూడుకున్నటువంటి లోకం. ఇక్కడ అన్ని మాలిన్యములే. వాక్కుకు సంబంధించిన మాలిన్యం అంటే వాక్కులు కూడా శుద్ధమైన వాక్కులు ఎంతమంది పలుకుతారు? 4 మాట్లాడితే 40 తప్పులు ఉంటాయి. అందుకు వాక్కాలుష్యం కొంత,

అక్కడి నుంచి వచ్చినవాడు కదా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడంటే ఆ వ్యక్తి వెనకాల ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక్కొక్క జన్మ కథని ఒక్కొక్కడు చెప్పినప్పుడు ఒక్కొక్క కథగా కనిపిస్తాయి. కానీ ఇన్ని జన్మల కథలు ఆ వ్యక్తి వెనక కథలు అని సమన్వయించుకోవడంలో మన తెలివితేటలుంటాయి. అందుకు ఇప్పుడు ఈ స్తోత్రం చేస్తున్నటువంటి వాడు తప్పకుండా ఆ జీవుడు శివలోకం నుంచి వచ్చినవాడే, లేకపోతే ఇలాంటి మాటలు ఆడలేడు. అయితే మళ్ళీ ఈ కాలుష్యం అంతా పోగొట్టుకోవడానికి, శోకాన్ని పోగొట్టుకోవడానికి, ఈ మర్త్యలోకం నుంచి ఆ అమర్త్యమైన ఆనందమైన లోకం చేరడానికి ఏమిటి మార్గం అని ఆలోచించేట ఆ పుట్టినవాడు. దానికి అతను ఎంచుకున్న మార్గం ఏంటంటే, స్నిగ్ధ విర్దుగ్ధారామల మధుర సుధా బిందు నిశ్శబ్దనీభి. ఎలాంటి వాక్యాలు తీసుకున్నాయంటే మృదువైనటువంటివి, తేనెవలె అమృతప్రాయంగా మధురంగా ఉండేటువంటివి, అంటే మృదువుగా మధురంగా ఉండేటువంటివి. మృదువుగా మధురంగా ఉంటే చాలదండి, వ్యాకరణ దోషాలు ఏవీ లేకుండా ఉండాలి, అప్పుడే దాన్ని సాధువచనము అంటారు. చక్కటి మాట చెప్పడానికి భారతదేశం ఎంతో సంస్కరించి వ్యాకరణ విద్య అనే దాన్ని ఒకటి ఆవిష్కరించింది. వ్యాకరణ విద్య ఏం చేస్తుందంటే వాక్కుని సంస్కరిస్తుంది వ్యాకరణ విద్య. అలా సంస్కరింపబడ్డ వాక్కుతో ఎవడైతే జీవిస్తాడో వాడి యొక్క జీవితమే శుద్ధమవుతుంది. అందుకే వాక్కు సంస్కరింపబడితే చిత్తం సంస్కరింపబడి చిత్తం ద్వారా జీవితం సంస్కరింపబడుతుంది. అందుకు వాక్కుని సంస్కరించడానికి ప్రయోగింపబడ్డ శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. ఈ వ్యాకరణ శాస్త్రం ఎంత గొప్పది అంటే వేదములకు అంగ విద్య ఇది. వేదములు నాలుగైతే దానికి అంగములు ఆరు అని చెప్పారు. అందులో జ్యోతిషము, వ్యాకరణము, అలాగే కల్పము, నిరుక్తము, ఛందస్సు అని ఇలా చెప్పబడుతూ ఉన్నటువంటివి ఉన్నాయి కదా. అందుకు వ్యాకరణం వేదానికి అంగంగా చెప్పబడ్డ మహావిద్య. అలాంటి వ్యాకరణంలో పండితుడి ఇది విశేషం ఇక్కడ చెప్తున్నది. నేను నా యొక్క ఈ మాలిన్యాన్ని, కాలుష్యాన్ని, మత్స్య లక్షణాన్ని, శోక లక్షణాన్ని పోగొట్టుకుని తిరిగి నా ఉన్నత స్థితిని పొందడానికి నేను వ్యాకరణము ద్వారా శుద్ధమైన మృదువైన మధురమైనటువంటి వాక్కులతో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాను అని పుష్పదంతుడు చెప్పినట్లుగా జయంత భట్టు న్యాయమంజరైన గ్రంథంలో మనకు చెప్పారు. అందుకు పుష్పదంతో ప్యాహ అనే వాక్కు మనకు కనిపిస్తుంది. అందుకు మాటని వైయాకరణ భణితిభి తూర్ణమపూర్ణ కర్ణ అని చెప్పారు. వైయాకరణ భణితిభి అంటే వ్యాకరణ శుద్ధమైన పలుకులతో మధురంగా మృదువుగా స్తోత్రించాను అన్నాడు. మరి ఇంత వ్యాకరణ శుద్ధంగా పలికేవాడు ఎవడు అని మనం పరిశోధిస్తే అలా పలికిన వ్యాకరణ మహాపండితుడు ఆయన ఈ స్తోత్రం రచించారు. ఇతడు మనకు అందేవాడే చరిత్రకి ఆయన పేరే కాత్యాయన వరరుచి అని చెప్పబడుతున్నవాడు. అందుకే పుష్పదంతుడు అంటే ఏమిటో వరరుచి అన్న ఆయనే. వరరుచి అనే మహానుభావుడు మనకి ఉన్నాడు. కాళిదాసాదులు కూడా ఆయన్ని స్మరించారు. ఈ వరరుచిని స్మరించకుండా సంస్కృత భాష నేర్చుకునేవాడెవడు ఉండడు. ఆయన స్మరించి సంస్కృత భాష నేర్చుకుంటారు. అందుకే నమః పాణిని కాచాయన పతంజలిభ్యో మహభ్యో గురుభ్యో నమః అని వ్యాకరణ శాస్త్రం నేర్చుకునే ముందు ప్రతి వారు ఇలా నమస్కారం చేసుకుంటారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క గురువుని నమస్కారం చేసుకోవాలి కదా. వ్యాకరణ శాస్త్రానికి గురువు ఎవరు అంటే నమః పాణిని కాచాయన పతంజలిభ్యో మహభ్యో గురుభ్యో నమః. పాణిని, కాచాయనుడు, పతంజలి మొదలైనటువంటి గురువులకు నమస్కారము. వీళ్ళు శబ్దశాస్త్రాన్ని సంస్కరించిన మహాత్ములు. వీరు ముగ్గురు దివ్యజాతికి చెందినటువంటి వారు. పాణిని సామాన్యుడు కాడు. పరమేశ్వరుడు తన ఢక్కని మ్రోగించుతున్నప్పుడు నాట్యమంతా చేసి శివుడు తన యొక్క డమరుకాన్ని మోగించాట. ఆ డమరుకం నుంచి 14 శబ్దాలు పుట్టాయి. అయు నరుక్యోం అయౌ హయవరట్లం యమగణన జభై ఘడదష్ జవగడదష్ కపతెర తెరతౌ కపై శేషత హల్లని సౌండ్స్. మొత్తం 14 శబ్దాలు. ఈ 14 శబ్దాల్లో ఏవి దాగున్నాయంటే మనం ఇప్పుడు చదువుకుంటున్న అక్షరాలన్నీ దానిలో ఉన్నాయి. అయు అరులు ఏఐ ఇవి దానిలో దాగి ఉన్నాయి. అచ్చులు హల్లులు ఇవన్నీ ఆ శబ్దముల్లో దాగి ఉన్నాయి. ఈ శబ్దములని పరమేశ్వరుడి యొక్క డమరుకం నుంచి విన్న వాళ్ళలో పాణిని ఒకడు. ఆ పాణిని, ఆ అక్షరములను గ్రహించి ఈ వ్యాకరణ శాస్త్రానంతటి తయారు చేశాడు. ఈ పాణిని రచించినటువంటి అష్టాదశ అధ్యాయి మొదలైన గ్రంథములు ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో కూడా స్టడీ చేస్తున్నారు. అంత అద్భుతమైనటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం. అటువంటి దానికి వార్తికములు రచించిన మరో మహావ్యాకరణ పండితుడు కాత్యాయన వరరుచి. ఆయన పేరే కాత్యాయనుడు, ఆయన పేరే వరరుచి. ఆ మహానుభావుడు అలా వ్యాకరణాన్ని బాగా తెలుసుకుని తన వాక్కును శుద్ధం చేసుకుని ఆ గ్రంథం రచించి

0: కాకుండా అంటే శాస్త్ర గ్రంథం అదంతా, అది మనం ప్రవచనాలు చెప్పుకోవడానికి లేదు. శాస్త్ర గ్రంథం ప్రవచనం ఎవరు చెప్తారు? అది కేవలం శాస్త్ర గ్రంథం. ఈ శాస్త్రము ద్వారా వాక్యాన్ని శుద్ధం చేసుకుని ఏం చేస్తాం? ఇప్పుడు అది ప్రశ్న. ఒక శాస్త్రం నేర్చుకున్నాం సంతోషం, సంగీతం బాగా నేర్చుకున్నాం, స్వరాలు ఎంత శుద్ధంగా పలకాలి, శృతి జ్ఞానం, లయ జ్ఞానం ఇవి తెలుసుకోవడానికి సంగీతం, అంతేగాని పాడడం వచ్చు కదా అని పాడేం కదా. ఆ పాటను ఎలా శుద్ధం చేసుకుంటున్నాం? సంగీత విద్య ద్వారా పాటను శుద్ధం చేసుకుంటున్నాం, లేకపోతే కన్న కట్టుకోరం అవుతుంది వినడానికి. అందుకు సంగీత జ్ఞానము ద్వారా మన యొక్క గానం ఎలా శుద్ధమవుతుందో, వ్యాకరణ విద్య ద్వారా మన వాక్కు అలా శుద్ధమవుతుంది. అందుకు మహానుభావుడైనటువంటి ఈయన వరలుచి వ్యాకరణ శాస్త్రాన్ని బాగా ఎందుకు నేర్చుకున్నాడు అంటే, తన వాక్కును పూర్ణంగా శుద్ధం చేసుకోవడానికి నేర్చుకున్నాడు. ఆ శుద్ధం చేసుకుని ఏం చేశాడు? వాక్కు శుద్ధమైపోయింది వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. శుద్ధమైన వాక్కు పరమేశ్వరుని స్తోత్రించినప్పుడే సార్థకత, అది విశేషం. వాక్కు ఎందుకై ఉందయ్యా అంటే భగవంతుని స్తోత్రించడానికి వాక్కు ఉంది. జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక కేశవుణ్ణి కీర్తించున్నాడు ముకుందమాల కత్తయ్యన కులశేఖరాళ్ళ వారు. అందుకే ఆ విష్ణువుని వినిపించే నాలుకే నాలుక అని చెప్పాడు కదా ప్రహ్లాదుడు, శ్రీనాథు కీర్తించు జిహ్వ జిహ్వ, ఆ పరమేశ్వరుని కీర్తించేటువంటి నాలుకే నాలుక. ఆ మాట ఎవరు చెప్పారు? అసలు వ్యాకరణము అన్నిటికీ మూలమైనటువంటి దివ్య శబ్దములు ఏమిటి? వేదములు. ఆ వేదములే చెప్పారు, స్తోత్రం చేయండి బాగుపడండి, స్తోత్రం ద్వారానే తరించుతాం. అందుకే శివే నవచ సాత్వా గిరిశాచ్ఛావదామసి అని చెప్తూ యథా న సర్వమి జగద యక్ష్మగం సుమన అసత్ అని రుద్రం ప్రథమానువాకంలోనే మనకు చెప్తున్నది. శివేన వచస, శివంకరమైనటువంటి వాక్కుతో ఓ అచ్చా అచ్చా అని పరమేశ్వరుని సంబోధిస్తోంది. అచ్చా అచ్చా అనే మాట మీరు వినుంటారు ఎక్కడ? హిందీలో కాదు, సంస్కృతంలో అచ్చా అని శబ్దం ఉన్నది. అచ్చా అంటే నిర్మలుడా అని అర్థం, దాని నుంచి స్వచ్ఛము అనే మాట వచ్చింది. అచ్చా ఓ నిర్మలుడా, నిర్మలుడా, నిర్మలుడువైన నిన్ను నేను స్తోత్రం చేస్తున్నాను. ఎలాగే శివేన వచస, శివంకరమైన మాటతో. శివుడంటేనే శుద్ధము, శుభము, క్షేమము, మంగళము, పరిపూర్ణము అని అర్థం. అందుకు శివేన వచస అంటే శుద్ధమైన వాక్కుతో, మంగళకరమైన వాక్కుతో, పరిపూర్ణమైన వాక్కుతో మాట్లాడితే ఆ మాటకి శివవచనం అని పేరు. శివేన వచస, శివంకరమైన వచనంతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను అంటే శివుణ్ణి స్తోత్రించడానికి శివవచనం కావాలన్నమాట. పరిపూర్ణుణ్ణి స్తోత్రించాలి, శుద్ధుణ్ణి స్తోత్రించాలి అంటే నీ దగ్గర శుద్ధత పూర్ణత ఉండాలి కదా. అందుకు నువ్వు శుద్ధత పూర్ణత సంపాదించడానికి నీకు వ్యాకరణ విద్య పనికొచ్చింది. అందుకే విద్యల పరమార్థం పరమేశ్వరుని తెలుసుకోవడం, అంతేగాని విద్యను తెలుసుకుని పాండిత్యం తెలుసుకుని అహంకారాన్ని పెంచుకుని 10 మందిని ఏడిపించి తిరగడం కాదు, ప్రతిభా ప్రదర్శనం చేసుకోవడం కాదు, అది చెప్తున్నాడు ఈయన వరలుచి. అందుకు నేను నేర్చుకున్నటువంటి వ్యాకరణ విద్యతో, శుద్ధమైన వాక్కుతో నేను ఈ మహిమన స్థితిని చెప్తున్నాను అన్నారు. ఆయన రచించిన వ్యాకరణ శాస్త్రం పండితులు అధ్యయనం చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, కానీ ఆయన రచించిన శివస్తుతి ఉందే అది పామరుడు సైతం ఇప్పటికీ పారాయణ చేస్తున్నాడు. అదే విశేషం. అంటే తాను శుద్ధత చేసుకుని చేసిన స్తోత్రం తర్వాతి జనులందరికీ కూడా పారాయణమైన వేద ప్రమాణమైనటువంటి మహాగ్రంథం అయిపోయింది. అదే విశేషం. అలాగ శుద్ధమైన వాక్కుతో పరమేశ్వరుని కీర్తించాలని వేదం చెప్తూ స్తుహి శృతం గత్త సదం యువానం మృగన్న భీమ ఉపహత్ను ముగ్రం అని మళ్ళీ రుద్రంలోనే చెప్పబడుతుంది. స్తుహి శృతం గత్త సదం యువానం, గర్త సదం అంటే లోతుగా ఉన్నటువంటి శివుణ్ణి స్తుహి స్తోత్రము చెయ్యు అని వేదం బోధించింది. లోతుగా ఉన్నట్టు ఆయన అంటే లోతు, ఏ లోతులో ఉన్నాడండి? గుహలోపల ఉన్నాడు. గర్తము అంటే గుహ అనర్థం, గుహలో ఉన్నాడు. గుహ అంటే అర్థం ఏమిటి? గుహం అంటే హృదయం. ఎందుకంటే అత్యంత లోతైన వస్తువు ఏదుంది ఈ విశ్వంలో అంటే హృదయమే లోతైన వస్తువు. ఎందుకంటే అందులో ఏదుందో మనకే తెలియదు. అది విషయం, మన హృదయంలో ఏదుందో మనకే తెలియదు, అంత లోతైనది హృదయం. అలాంటి హృదయం లోపల ఉన్నాడయ్యా పరమేశ్వరుడు. ఈశ్వర సర్వభూతేషు హృదయే అర్జున తిష్ఠతి అన్నారు కదా గీతలో. అందుకు ఆ హృదయపు లోతులో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని స్తుహి స్తోత్రం చేయు అని చెప్తున్నారు. ఆ లోపల ఉన్నవాడే విశ్వమంతా నీకు కనిపిస్తున్నాడు. అందుకే శృతం అంటే స్పష్టంగా గోచరించేవాడు. ఈ బయట కనిపించేటువంటి సూర్య చంద్ర పంచభూతాదులన్నింటిలో కూడా గోచరించేటువంటి పరమ చైతన్యం ఆయన, ఆయన హృదయపు లోతులో ఉన్నాడు. అందుకే స్తుహి శృతం గర్త సదం అని చెప్పబడుతున్నది. అలాంటి పరమాత్మని స్తోత్రం చేయు తరించు అని వేదమాత మనకు బోధించింది కనుక స్తోత్రము ద్వారానే మనం తరించగలం అని చెప్పడానికి వాక్కుని శుద్ధం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈ వరరుచి ఈయనే పుష్పదంతుడు అని చెప్పబడుతున్నవాడు. అందుకు తేలిన విషయం ఏమిటంటే కాత్యాయన వరరుచి అనేవాడు గత తన పూర్వ విషయంలో పుష్పదంతుడు, అతడే శివ పరివారంలో ఉండేవాడు. అతడు ఈ శాప చిన్న శాపం వల్ల భూమికి వచ్చి తిరిగి ఈ స్తోత్రం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకుని వెళ్ళాడు. దీని అర్థం ఏమిటంటే మనం గ్రహించవలసింది ప్రతి జీవుడు ఏదో ఒక దోషం లేనిది భూమి మీదకి రాడు, అవునా లేదా? పుష్పదంతుడు వచ్చాడా వివరుడు వచ్చాడా కథ పక్కన పెడతాం. మనం అందరం కూడా ఏదో ఒక దోషం చేతే అవతరించాం. కొంత పాపం కొంత పుణ్యం ఉంటేనే మానవుడుగా పుడతారు. పూర్తి పుణ్యమైతే ఆ స్వర్గలోకంలోనే కూర్చోవాలి, పూర్తి పాపమైతే నరకలోకంలో స్థిరపడాలి. ఈ రెండూ కలిస్తేనే ఈ లోకంలోకి వస్తాం. అందుకే దేహం మిశ్రదేహం, ఈ లోకం మిశ్రలోకం, ఈ జీవుడు మిశ్రుడు. అందుకు ఇక్కడ ఉండేటువంటి వీడు ఆ దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఏ దోషం చేత ఈ జన్మ పరంపరల్లో పడుతున్నాడో ఆ దోషం పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని స్తోత్రం చేస్తే ఆ దోషం నుంచి విమోచనం పొంది తను ఆ ఈశ్వర సాయుధ్యం పొందగలడు అనేది ఈ కథలన్నింటి యొక్క సారాంశం. అందుకని ఇందులో ఏ కథ నిజం, ఆ కథ నిజం, ఇది నిజమా అది నిజమా అని సాహిత్య చర్చలు చేసి ఉన్నాయంతా దానిలో వృధా చేయమని కాదు. ఇక్కడ ఒక్కటి తెలుసుకోవడం ఏంటంటే మనిషి శుద్ధి పొందాలన్నా సిద్ధి పొందాలన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కావాలి, దానికి స్తోత్రం ఆధారం. ఆ స్తోత్రం చేయగలిగే శక్తి మనకుందో లేదో గాని మహాత్ములు మన కోసం చూపించారు. అందుకేనేమో పాపం అమ్మవారు కూడా శాపం పెట్టి పంపించారు వీడిని. అలా వస్తే మనకు చక్కని మార్గం చెప్తాడని. ఎందుకంటే ఆ లోకపు సంస్కారం లేనివాడు ఆ పరమేశ్వరుని స్తోత్రం చేయగలడా చెప్పండి? అందుకు పరమేశ్వర సాన్నిధ్యపు సంస్కారం ఉన్నవాడు మాత్రమే పరమేశ్వరుని అంత అద్భుతంగా స్తోత్రం చేయగలడు. గనక ఆయన అలా వచ్చి ఈ ప్రపంచం యొక్క కాలుష్యాన్ని చూసి దీని నుంచి విమోచనం పొందాలనే తపనతో చేసిన స్తోత్రం పట్టుకుంటే మనం తప్పకుండా దీని నుంచి విమోచనం పొందగలం, అవునా లేదా? తానిక్కడికి వచ్చాడు, మనతో పాటే ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీని నుంచి ఎలా బయటపడాలా అని ఒక చక్కని పడవ తయారు చేసుకుని ఆయన బయటపడిపోయాడు. ఆ పడవ పట్టుకుని ఆయన వెళ్ళిపోలేదు, అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. మనం ఆ పడవ పట్టుకుని మళ్ళీ తరించుకోవాలి. అలాంటి పడవ శివమహిమన స్తుతి. దీన్ని మనం ఆధారం చేసుకుని తరించుకోగలం. కనుక మనకి అన్ని రకాల పరిశోధనలు చెయ్యగా చెయ్యగా తేలిన విషయం ఏంటంటే అన్నిటినీ మనం అంగీకరిస్తూనే ప్రయోజనం ఏమిటి, మహాత్ములు ఎందుకు చెప్పారు అనేది ముందు గ్రహించి రచించిన వాడు కాత్యాయన వరరుచి అనే మహాత్ముడు అని మనం చివరికి ప్రతిపాదన చేసుకున్నాం. అందుకు ఆ వరరుచి మహాత్ముని మనం స్మరించుకోవాలి. ఈ పరిశోధన చేసినటువంటి మహాత్ముడు ఒక గొప్ప ఉపాసకులు, మహాపండితులు. నిత్యం మహాత్ములు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. వారు కొందరు ప్రసిద్ధిలోకి వస్తే కొందరు ప్రసిద్ధిలోకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటి ఒక మహాత్ములు పరిశోధించి పరిశోధించి ఇది వరరుచి రచించారు అని చెప్పారు. ఆ మహాత్ములు ఈ హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. వారి పేరు ఒక్కసారి స్మరించుకోవాలి. వారు బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారని, ఆయన గొప్ప శ్రీ విద్యోపాసకులు. వారు పరిశోధించి చెప్పారు ఈ వరరుచి అనేవారు రచించారని. దానికి ఆయన అనేక ప్రమాణాలు చూపించారు, వ్యాకరణ ప్రమాణాలన్నీ పండితలోకాన్ని మెప్పించడానికి. నేను ఆ వ్యాకరణ ప్రమాణాలన్నీ చెప్పడం మొదలు పెడితే దానికి 7 రోజులు అవుతుంది. అనవసరంగా ఆవలింతలు వస్తాయి వ్యాకరణ శాస్త్రం చెప్తే, అంతకుమించి మరేమి కాదు. అందుకోసం మొత్తంగా సారాంశం మనకు తెలిసిపోతే చాలు. మహాత్ములు కష్టపడి కష్టపడి కష్టపడి ఒక విషయం చెప్తారు, ఆ విషయం మనం పట్టుకుని ధరించిపోతాం. అందుకు వరరుచి పుష్పదంతుడు అని వారు ప్రతిపాదించారు. ఈ ఇతర కథల ద్వారా దాని పరమార్థం ఏంటంటే మన భావనతో మనం గ్రహించాలి అది ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందుకే పుష్పదంతుడిగా ప్రసిద్ధమైనటువంటి ఈ కాత్యాయన వరరుచి అందించినటువంటి ఈ దివ్య స్తోత్రాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇది శివ మహిమ్న స్తుతి అని చెప్పబడుతుంది. మహిమ్నః అంటే అర్థం ఏమిటి అంటే మహిమా సంబంధమైనది. మహిమ అనగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మహిమ అంటే పరమేశ్వరుని యొక్క శక్తి, పరమేశ్వరుని యొక్క ప్రశస్తి, ఇవన్నీ కూడా. తన దగ్గరున్న శక్తిని పరమేశ్వరుడు బయట పెడితే మహిమ అన్నాం. అంతేకాకుండా ఎవరికి సాధ్యం కానిది ఎవరైనా సాధ్యం చూపిస్తే దానికి మహిమ అని అంటాం. అందుకు పరమేశ్వరుడికి సాధ్యం కానిది ఏదీ లేదు, ఆయనకి సాధ్యమయ్యేది అందరికీ సాధ్యం కాదు. అందుకే శివుడు అంటేనే మహిమ, శివుని ప్రతిచేత మహిమ. అందుకు శివుని తత్వము మహిమామయం, శివుని గుణం మహిమామయం, శివుని నామం మహిమామయం, శివుని లీలలు మహిమామయం.
1: అందుకు ఆయన లీలలు, ఆయన నామము, ఆయన రూపము, ఆయన గుణములు ఇవన్నీ కూడా మహిమ అని చెప్పబడుతున్నది. అలాంటి మహిమని స్తోత్రం చేస్తున్నాడు ఆయన, శివ మహిమ్న స్తవః అని అర్థం. పైగా ఏ స్తుతి చదివితే శివ మహిమ మనకు లభిస్తుందో అది. అందుకు ఆ శివ మహిమ దీనిలో నింపేశాడు ఆయన. ప్రతి శబ్దంలో శివునికి సంబంధించిన అన్ని మహిమలు ఉన్నాయి. అంటే శివ మహిమ అంటే మనకు శివత్వం ఇవ్వగలిగే మహిమ ఏ స్తోత్రంలో ఉందో అది శివ మహిమన స్తుతి అని కూడా అనవచ్చు. మనకు శివత్వం ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? శివం అంటే అర్థం ఏమిటి? చెప్పుకున్నాం, మంగళమని, శుభమని, క్షేమమని, భద్రమని, అదే విధంగా శాంతం అని, పరిపూర్ణతని చెప్పుకున్నాం. ఇవన్నీ ఇవ్వగలిగే మహిమ ఈ స్తోత్రంలో ఉంది అని అర్థం అన్నమాట. అంటే మనకు కావలసిన మంగళములన్నీ కూడా ఇందులో లభిస్తున్నాయి. అందుకు అన్ని మంగళములు ఇవ్వగలిగే మహిమ ఏ స్తోత్రంలో ఉందో ఆ స్తోత్రము శివ మహిమ్న స్తవము అని చెప్పబడుతున్నది. ఆ పేరే అంత అందంగా కూర్చబడినటువంటిది. ఈ స్తోత్రం గురించి చెప్తూ మనం ఎన్ని స్తోత్రాలు చేయనీయండి, ఈ స్తోత్రం ప్రత్యేకత దీనిదే. అందుకే ప్రధానంగా ఆయన రచించింది 31-32 శ్లోకాలని చెప్పినప్పటికీ తర్వాత ఈ శ్లోకం యొక్క మహిమను చెప్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కలిపితే 42 శ్లోకాలు మనకి ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. ఆ శ్లోకం మహిమ తెలిసిన మహాపండితులు మరికొంతమంది రచించి అందులో పెట్టవచ్చు. మనకి అత్యంత ప్రాచీనంగా దొరుకుతున్న శిలా స్తోత్రములలో ఈ మహిమన స్తుతి ఒకటి. శిలా స్తోత్రం అంటే రాతి మీద చెక్కిన స్తోత్రములు. మనకి ఇప్పటికీ కొన్ని ఆలయాలకు వెళ్తే స్తోత్రాలు రచించి ఉంటాయి. అలాగే ఏనాటి కాలంలోనూ మనకి ఓంకార క్షేత్రమని చెప్పబడుతూ ఉజ్జయిని దగ్గర ఇండోర్ మధ్యప్రదేశ్ అక్కడ ఓంకార క్షేత్రం ఉంది. దాన్ని ఓంకారం అమరేశ్వరం అని మనకు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో కూడా చెప్తారు. ఆ ఓంకారం దగ్గర అత్యంత ప్రాచీనమైన ఒక శిల ఉన్న శిలాఫలకం ఉంది. ఆ శిలాఫలకం మీద స్తోత్రం రచింపబడింది. ఆ స్తోత్రంలో మాత్రం 31-32 శ్లోకాలు మాత్రమే లిఖించబడి ఉన్నాయి. కానీ గ్రంథాల్లో మనకు 42 దొరుకుతున్నాయి. అంటే అర్థం, అటు తర్వాత ఈ స్తోత్రం యొక్క గొప్పతనం తెలిసిన పండితులు ఈ స్తోత్రం యొక్క విశిష్టతని దీనికి కలుపుతూ మరికొన్ని స్తోత్రములు రచించారు. వాళ్ళందరూ కూడా దీని విశిష్టత తెలిసిన వాళ్ళు, దీనిని సాధించి అనుభవించినటువంటి వాళ్ళు. అందుకే ఈ స్తోత్రం పారాయణ చేసి చూడండి ఎలాంటి అనుభవాలు వస్తాయో, ఆశ్చర్యకరమైన అనుభవాలు వస్తాయి. అలాంటి అనుభవాలు ఉత్తరాదిలో చాలా మంది పొందుతున్నారు. శివునికి దీనితో ఉపచారాలు కూడా చేస్తారని ముందే చెప్పుకున్నాం. వాళ్ళు చెప్తారు, మహేశాన్నా పరో దేవో మహిమ్నో నా పరాస్థితి, అఘోరం అఘోరాన్నా పరో మంత్రో నాస్తితత్వం గురు పరం అని. అంటే మహేశ్వరుణ్ణి మించిన దైవం లేదు, అఘోర మంత్రానికి మించిన మంత్రం లేదు, గురువుని మించిన తత్వం లేదు, మహిమ్న స్తోత్రానికి మించిన స్తోత్రం లేదు అని దీని యొక్క అర్థం. అంటే అంత గొప్ప స్తోత్రం యొక్క లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. తర్వాత వచ్చిన స్తోత్రములే మిగిలినవన్నీ కూడా. అందుకు ఈ లక్షణం నుంచి వచ్చినవి గనక ఇది మూలం. మూలం ఎప్పుడు మహాశక్తివంతంగా ఉంటుంది. అందుకు అన్ని స్తోత్రాలకి స్ఫూర్తినిచ్చి చివరికి మన భారత జాతికే స్ఫూర్తినిచ్చిన ఆదిశంకరులకే స్ఫూర్తినిచ్చిన స్తోత్రం ఇది. అంటే ఇంకా చూసుకోండి అంత విశిష్టమైనది. అందుకే దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యగాదికా క్రియా మహిమ్నస్తవ పాఠస్య కళాం నార్హంతి షోడశీం అన్నారు. అంటే ఏదైనా ఒక దీక్ష గాని, నియమపాలన గాని, దానం గాని, తపస్సు గాని, తీర్థయాత్రలు గాని, జ్ఞానం గాని, యాగం గాని, యోగం గాని, ఇవన్నీ కూడా శివ మహిమ్న స్తోత్రంలో 16 వంతుకు కూడా సరిపోవు అని చెప్పారు. అంటే వీటన్నిటి రహస్యాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇది చెప్పడం ఏంటంటే ఇంత గొప్పది అని నమస్కరించడమే కాదు, ఆ గొప్పతనం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఇందులో వేద రహస్యాలన్నీ నిక్షిప్తం చేశాడు. అంటే వేదముల్లో వర్ణించబడ్డ శివతత్వాన్ని అంతటి లాక్కొచ్చిందని చూపిస్తున్నాడు. రెండు పురాణముల్లో, తంత్రశాస్త్రాల్లో, యంత్ర విద్యల్లో ఉన్నటువంటి శివుడి విషయాలు చెప్తాడు. శ్రీచక్ర రహస్యాలు కూడా నిక్షిప్తం చేశాడు మహానుభావుడు. ఇలాంటి శ్రీ విద్యా మొదలైనటువంటి మంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలు నిక్షిప్తం చేశాడు. మరోవైపు యజ్ఞయాగాది కర్తువుల యొక్క రహస్యాలు ఈ స్తోత్రముల్లో ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. యజ్ఞముల్లో, యాగముల్లో ఉండేటువంటి ఆ క్రియా రహస్యములు, వాటి యొక్క ప్రయోజనములు, వీటన్నిటిని కూడా మేళవించి ఇందులో చూపిస్తాడు. అందుకే ఈ స్తోత్రం చదివితే మన యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. యజ్ఞముల్లో చెప్పబడినటువంటి విశేషాలన్నీ ఉన్నాయి. అలాగే మంత్రములు, రుద్రాది మంత్రములు, రుద్ర నమక మంత్రములు మొదలైనవన్నీ ఉన్నాయి. అవి ఇంకా నేర్చుకుని చదివితే ఎక్కడైనా స్వరలోపం వస్తే ప్రమాదం మనకి. కానీ ఇదైతే ఆ బాధ లేదు, కాస్త కూడబొలుక్కును ఎలాగోలా చదువుకోవచ్చు. ఎందుకంటే స్తోత్రం కనుక మంత్రానుగుండైనటువంటి నియమాలు దీనికి ఉండవు. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఈ స్తోత్రాన్ని కష్టపడు, కూడబొలుక్కును, గురువుడి దగ్గర నేర్చుకుని చదువుకోవడం చాలా ముఖ్యం. ఆ చదివినప్పుడు నమో నోధిష్టాయ ప్రియ దవదభిష్టాయ చ నమో అనే స్తోత్రం వస్తుంది, ఇందులోనే వస్తుంది. ఉదాహరణ చూపిస్తున్నాను, ఇది చదువుతున్నప్పుడు మీకు రుద్రం చదివినట్టే ఉంటుంది పూర్తిగా. అలాగే రుద్రంలో చెప్పబడ్డ శివతత్వానికి సంబంధించిన దివ్య శబ్దములు భవ శర్వ రుద్ర మొదలైన రహస్యం అందులో చెప్పబడ్డాయి. అందుకే ఇటు వేద రహస్యం, అటు యజ్ఞ రహస్యం, ఇటు యోగ రహస్యం, అటు ఓంకార తత్వం. ఒకటేమిటండి, మొత్తం వైదికమైనటువంటి భారతీయ సాధన రహస్యాలన్నీ కూడా ఈ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. కనుకనే దీనిలో 16 వంతుకి వేవి సరిపోవని చెప్పారు. ఇదేదో అతిశయోక్తి ఎగ్జాజరేషన్ కాదు, అనుభవించిన వాడు చెప్పేటటువంటి విషయం. అలాగే చెప్తూ ఇటువంటి దివ్య స్తోత్రం కుసుమ దశల నామా సర్వ గంధర్వ రాజ శిశు శశిధర మౌళేర్ దేవదేవస్య దాసః. పుష్పంతుడనే పేరున్నటువంటి గంధర్వరాజు శిశు శశిధర మౌళి యొక్క దాసుడు అన్నాడు. శిశు శశిధరుడు, అంత మంచి మాట చూడండి. శిశు శశి అంటే బాలచంద్రుడు అని, శిశు అంటే బాల, శశి అంటే చంద్రుడు. దాన్ని ధరించిన వాడంటే బాలచంద్రధరుడు, అంటే చంద్రశేఖరుడైన శివుని యొక్క దాసుడైన పుష్పంతుడు రచించాడు అని చెప్పబడుతున్నటువంటి ఈ దివ్య స్తోత్రమే. దీని గురించి కాశ్మీర శైవ సిద్ధాంతంలోని కాశ్మీర మహాభక్తులు ఏం చెప్పారంటే, స్తోత్రానికి వాళ్ళు పెట్టిన పేరు సిద్ధస్తోత్రం అని పేరు. దీనికి సిద్ధస్తోత్రం అంటే ఈ స్తోత్రంలో ఉన్నవన్నీ సిద్ధమంత్రాలు. సిద్ధమంత్రాలు అంటే వాటిని ఉచ్చరించడం మాత్రం చేత సిద్ధి కలుగుతుంది. అలాంటి మహామంత్రమల్ని సిద్ధమంత్రములు అని వైదిక వాంగ్మయం మనకు చెప్తున్నది. అలాంటి సిద్ధం శక్తి కలిగినటువంటి స్తోత్రం కనుక దీనికి సిద్ధస్తోత్రం అనే పేరు వాళ్ళు అంటారు. దానికి మనకి ఇక్కడ సిద్ధగంధర్వరాజా అని కూడా కొందరు చెప్పడం జరిగింది. అంటే సిద్ధి కలిగినటువంటి స్తోత్రం కనుక సిద్ధస్తోత్రము అని కూడా చెప్పబడుతున్నది. అసలు స్తోత్రమే ఉన్నదండి చాలా గొప్ప ప్రక్రియ. స్తోత్రం లేకపోతే భగవంతుని యొక్క మహిమ మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి. భగవంతుడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేది స్తోత్రం మాత్రమే. స్తోత్రం చేస్తే దైవం సంతృష్టి చెంది మనల్ని అనుగ్రహిస్తాడు. దేవతలు స్తుతి ప్రియులు, స్తోత్ర ప్రియులు. అందుకే మనకి స్తోత అనేటటువంటి వాడు తప్పకుండా యజ్ఞంలో ఉంటాడు. వాడు వాడు సామగానంతో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి వశ్యం చేసుకుంటాడు యజ్ఞంలో. అప్పుడు ఆ దేవత అనుగ్రహించి యజ్ఞ ఫలం ఇస్తుంది. అందుకే స్తోత్రం అనేది యజ్ఞానికి పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది స్తోత్రం. అది విశేషం. ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేశారో ఆ దేవతని స్తోత్రం చేస్తే దేవత సంతోషిస్తాడు. పొగిడితే సంతోషించిన వాడు ఎవడండి, ఎవడైనా సంతోషిస్తాడు. ఎంత నాకు పొగడ్తానంటే పడవండి అంటే వెంటనే ఆ విషయం మనం తెలుసుకుని పొగడ్తానంటే పడనివాడా అని పొగిడితే వాడు సంతోషిస్తాడు. అది లోకంలో ఉండేటువంటి విశిష్టత. అందుకే పొగడ్త ఉంటే ఎవడైనా పొంగుతాడు, సహజం. అది లోకం యొక్క నైజం. ఎందుకు, అది జీవలక్ష్యం, అది ఎక్కడా పోదు. అందుకు పొగడ్తకు లొంగిపోవడం అంటే తప్పేం కాదండి. వాడు అబద్ధ పొగడ్తకు పొగిడినా లొంగిపోయాడంటే మూర్ఖుడు, కానీ వాడు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి పొగిడితే సంతోషించిన వాడు ఎవడు. అందుకే పొగడ్తకి సంతోషిస్తుంది మనస్సు ఎవరిదైనా. అది దేవలక్షణం, దేవతా లక్షణం. పొగిడినా కూడా సంతోషించలేదంటే వాడు దౌర్భాగ్యాన్ని మరి వాళ్ళు. అందుకు అది దేవతా లక్షణం, పొగడ్తకి సంతోషించడం అనేటువంటిది. ఎంతో కొంత వాడిలో దివ్య లక్షణం, దైవీ గుణం ఉంటే పొగడ్తకి సంతోషపడతాడు, దేవత కూడా పొగడ్తకి సంతోషింపబడతాడు. అందులో సందేహం లేదు. మీరు ఎన్ని లాజిక్లు తీసినా, దీనిలో తక్క వితర్కాలు చేసినా, స్తోత్రం చేస్తే దైవం సంతోషిస్తుంది అనడంలో అబద్ధం ఏమాత్రం లేదు, అతిశయోక్తి అంతగా లేదు. అందుకే మనం ఏ పురాణం తెలియవేసినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఏదో ఒక స్తోత్రం. భాగవతం ముట్టుకుంటే కృష్ణుడు పొట్టలో ఉన్న దగ్గర నుంచి నిర్యాణానికి వెళ్లే వరకు స్తోత్రాలే, కృష్ణ స్తోత్రాలే కనపడ్డ ప్రతి వాళ్ళు స్తోత్రం చేశారు, అవునా లేదా. ఇక రామచంద్రమూర్తికి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి. ఇక మహాభారతంలో భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వలేదా, శివసహస్రనామ స్తోత్రాన్ని ఇవ్వలేదా. నామాన్ని కూడా స్తోత్రంగా వాడారు అక్కడ విశేషం. అందులో నామములన్నీ స్తోత్రములే కదా, పరమేశ్వరుని యొక్క గుణమహిమల్ని కీర్తించినవి అవన్నీ కూడా. అందుకు భగవత్ కీర్తనకు ఉన్నటువంటి విశేషం అది, అది స్తోత్రం ద్వారా మనకి చెప్పబడుతున్నది. అందుకే స్తోత్రం ఏమిటి అంటే, స్తోత్రానికి ఇచ్చిన స్థానం ఏమిటంటే, మొత్తం వాక్కునంతటినీ మనం సరస్వతి రూపంగా చూస్తే సరస్వతీదేవిలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క రకమైన వాక్కు అని వర్ణిస్తారు మహర్షులు.
0: జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళం త్రివేదీవళిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృక్తరంగాం అనేకా విచార క్రియా హోమ ధూమావళి మేచ కాదంబ రోమ్నాయ రోమావళి ముని శ్రీనాథుడు చింతామణి సరస్వతిని స్తోత్రం చేస్తూ చెప్తాడు. అందులో అమ్మా నీ కంఠనాళం గాంధర్వ విద్య, అందులో ఉన్నటువంటి మూడు గీతలున్నాయే అవి రుక్యజుస్సామములనే మూడు మంత్రములమ్మా అని అమ్మ యొక్క శరీర భాగంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విద్య అని చెప్పారు. అలా మన పూర్వీకులు అమ్మ యొక్క సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని చెప్తూ, సరస్వతి అంటే వాగ్దేవత, ఆ వాగ్దేవత స్వరూపంలో స్తోత్రం అనే వాక్కు అమ్మ యొక్క ఏ అవయవంలో ఉన్నది అంటే స్తోత్రం దేవి రసాప్రోక్త అని చెప్పబడుతున్నది. అంటే స్తోత్రం సరస్వతీదేవి నాలుక అని చెప్పారు. అన్నిటికన్నా వాక్ బయటకు రావడానికి ప్రధానమైన కారణం అదే కదండి, కనుక అమ్మకి జిహ్వ స్థానంలో ఉంది.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

భూయాసం సువీరో వీరైః సుపోషః పోషయైః ఉదుత్యం జాతవేదసం దేవం వాహంతి కేతవాః దృశే విశ్వా ఆయ సూర్యం చిత్రం దేవానాముదాగాదనీ కంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షజ్ఞ సూర్య ఆత్మా జగాతస్తస్థుషశ్చ అగ్నేన యా సుపథా ఆరాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జోహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ అయన్నో అగ్నిర్వరీవస్కృణోత్వయం రుధః పుర ఏతు ప్రభిందన్ అయం వాజాంజయతు వాజా సాతా అయజ్ఞ శత్రూంజయతు జర్హషాన స్వాహా రూపేనా వో రూపమభ్యాగా అంతుథో వో విశ్వవేదా విభాజతు ఋతస్యా పథా ప్రేతా చంద్రదక్షిణాః విశ్వః పశ్యప్యంతరిక్షం యతస్వ సదస్యైః బ్రాహ్మణమద్య వేదేయ పితృమంతం పైతృమత్యమృషీమార్షేయజ్ఞసుధాతు దక్షిణం అస్మద్రాతా దేవత్రాగచ్చ ప్రదాతారమావీశ అగ్నయే త్వా మహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ ఆయుర్దాత్ర ఏ ధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే రుద్రాయ త్వా మహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ ప్రాణోదాత్ర ఏ ధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే బృహస్పతాయే త్వా మహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ త్వగ్దాత్రయే ధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే యమాయ త్వా మహ్యం వరుణో దదాతు సోమృతత్వమస్యాత్ వయో దాత్రయే ధిమయో మహ్యం ప్రతిగ్రహీత్రే కో దాత్ కస్మా అదాత్ కామో దాత్ కామాయాదాత్ కామో దాత కామః ప్రతిగ్రహీత కామై తత్తే తవ కామసతా భూనజామహే సమింద్రనో మనసా నేషిగోభిః సజ్ఞా సూరిభిర్మఘవన్ సగ్ స్వస్త్యా సంబ్రహ్మానా దేవకృతం యదస్తి సందేవానాగ్ఞా సుమతో యజ్ఞియానాం సంవర్చా సాపయా సా సంతనోభిరగన్ మహిమనా సా సజ్ఞా శివేన త్వష్టా సుదత్రో విదాధాతు రాయో నో మార్ష్టు తన్వో యద్విలిష్టం ధాతా రాతిః సావితే దంజూషంతాం ప్రజాపాతిర్నిధిపాదేవో అగ్నిః త్వష్టా విష్ణుః ప్రజయా

సమిధత్తమోనపాతమిడాపరిగచ్చి వాజుభాగో సనాహాగో భవదైత్యాహ్యేనా సన్వంతా అగ్రజయ

హజ్యం ప్రథమం విభక్తేదాంజలి హజ్యమ ప్రథమం ప్రత్యేదైనా సేన సముద్రం క్రియతై సేనాదేయ యజ్ఞానాహంతమ్యముఖ్యం జ్యోతిరాత్రం సేవేమవశ్యన్ అన్యాన్యస్తాతిష్టంత అహమనేన ఇదాయితి చేయబ్రువన్ ఆదిమశ్చామాలేతి సర్చిన్నాదివధావన్ సంబృహస్వ జ్వరే.

పర్యైకైరేణ్యాజ్యం విద్వాజ్యం అగ్రముసమానా పర్యేక్షిస్తే తమ దేశ్రాహం మనస్సు దేవత.

ప్రజాపతిర్దేవే సర్వ విజ్ఞాన్ సరాత్మన్నా హృదయమదత్త హం దేవా అబ్రవన్

ఖ్యాయంతే యజ్ఞసర్వత్వాయ హేమదానామిర్భాగాయ హేదాయే బ్రహ్మణశ్చాన్యశ్చమనవమాహనన్ యద్బ్రహ్మశ్రమనవాదేత్ హాజాఖానారాజ్ఞస్య భవత్ హిరణ్యస్ నాదురా తస్మాజ్జాయనశ్చ మత్స్య

సోమః బ్రహ్మణ దేవేతాజమానేతాది సురాగ్రాం గృహ్ణాది అన్నస్యేత సమనం యత్సురా అన్నస్ సమరేణ సమనం.

ప్రవర్తసత్యమిషత్యైతమానోవహ అన్నగుం స్వరాగ్రహాగచ్చే అన్నాగ్రయే సంవత్సరం మా భద్రేణ పంచాయత్యాహ అన్నం నై భద్రాం అన్నాగ్రయేణుంసకం సృజతి అన్నశ్చమానేతమనం హాక్షే శమనం ఆత్మనామాయేనేతమయేనభ్యనిదతే హిమమేవేంద్రోకమభిగ్రహేమదేవ సత్యం శ్రేణ పూజతే అనుదేవేషం సృజతి.

శ్రేణుదోర్హిణస్తోత్రేణ వాచవజ్రాత్రేణ ప్రణాంశస్తోత్రేణ శివమేతమోకముభిజయత్రేష్టోమేన అంతరిక్షముక్తేన సుదర్గం లోకముషోర్హిణస్తోత్రేణ దేవజానామేతుపసారోహత్రజిరాత్రేణ నాగకౌరోభజగృహణస్తోత్రేణ క్రైదేవాత్మన్ధత్తాజ్ఞేన పశునా వోజోవనమైంద్రాజ్ఞేన ఇంద్రియమహేంద్రేణ సాగకుంసారపత్యా ఉభాదేవదేవలోకంచ మనుష్యలోకంచాభిజయతి వారుత్యావజయా సప్తదశ ప్రాజాపత్యాంభవే సప్తదశ ప్రజాపతి ప్రజాపతి శ్యామాలేకలోపాభవంతి ప్రజాపతి సమర్థ్యై మహాన్ పరిశ్రమే భరతో యజ్ఞమనిధాగుంసన్ ప్రజాపతేభ్యేదాంబాభుజయం ప్రజామానుభదేనానుభవత్యా ప్రజవిజ ఏదామయ ప్రజలి ఏకాయ ఏకథాయుభవతి ఏకదేవ్యాధోకేమయమానేంద్రాన సత్రుసారేణైతే ప్రజలి ఏడత్వరోడాకాశ్యే అథో పశూనా

వర్గం వా హేరే లోనయ్యంతే చాయం ధారంతే ప్రాంచో ధారంతే ప్రాణి వయసు వర్గో లోకృహమంతే ప్రసా

ప్రథమోమిగమ్యాదిత్యాః అన్నం వేదాజః అన్నమేవావరుంధే యథాలోకం వా ఏష ఉజ్జయంతి యథా ఇంధావంతే కృష్ణం కర్త.

ప్రసృతస్తావ్రావయతే శమేవ దేవాజం లోకముజ్జయంతే సమేవా వరుంధే హరిజమనమన పరేంద్రం వాజం.

ఆయుధమేవామాజాస్తే ఆదుపుటైరే అన్నం వార్యం అన్నాధ్యే నైవే నగుం సమర్థయ.

హిరణ్యమద్రవలవహతి అమృతం వై హిరణ్యం అమృతకం సువర్గోక అమృతేవర్గే తవచేపతి శరవానం భవతి కదా పురుషస్

ృదంత్యం భవతే అంతమయేన క్లిష్మయతే మృగతంత్రేభ్యజా ప్రజానామే సూయతే.

ఇంద్రియనభ్రస్థూయనే వ్యోమతులైక్యాలాభవతి వ్యోమాగ్రంథి సమాహు వ్యోమేతేనగచ్చతి ప్రతిపిషంద్రాక్షతమిత్యాకానాగం రోజతే తస్మాజపే నాగేన కంచన ప్రత్యవలోహే అపేదేవతానాగం రోజతే నాగరమిత్యాహ యేమతే భవతే నాగమగంధి జలైలమాహు.

సద్వాసవ్రీణాది సూష్ణేంద్రయక్షమాదాది అశ్వివాహిసేవాహ ప్రతిపదే.

ేవ్రాజిదం వీరం భావే విజరప్రయం స్వహరంజే వీరం వాగరే సదాక్షిరే హరణ భాగా విదర పుత్రయ

ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద హార్ట్. విశ్వస్యాయతనం మహత్, విశ్వస్య అయతనం హూ ఇస్ ద సపోర్ట్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. సంతతకం శిలాభిస్తులం బత్యాకోశ సన్నిభం అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్ టు సే నీలతోయత మధ్యస్థాత్. సో ద ఎక్స్పీరియన్స్ వెన్ కృష్ణ హ్యాడ్ ద విషన్ ఆఫ్ మహాదేవ అండ్ హీ టుక్ ద అడ్వైస్ ఆఫ్ ఉపమన్యు మహర్షి అండ్ దెన్ హీ టుక్ శివ దీక్ష ఫ్రమ్ ఉపమన్యు మహర్షి అండ్ దెన్ హీ వెంట్ టు డూ ఇంటెన్స్ పెనెన్స్. ఆఫ్టర్ 6 months హీ హ్యాడ్ ద విషన్ ఆఫ్ మహాదేవ. బట్ కృష్ణ డిస్క్రైబ్స్ వెన్ ఎక్స్పీరియన్సింగ్ దట్ పరాశక్తి అండ్ పరమశివ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఇట్ వాస్ లైక్ నీలతో యత మధ్యస్థాద్ విద్యుల్లేకేవ భాస్వర. ఇట్ వాస్ లైక్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ ద వైట్ లైట్నింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బ్లూ క్లౌడ్స్. మహాదేవి పరాశక్తి ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ సమ్టైమ్స్ బ్లూ కాంప్లెక్షన్డ్. మత్స్య పురాణం డిస్క్రైబ్స్ హర్ యాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ బ్లూ లోటస్. సో ఇన్ దట్ మిడ్స్ట్ ఆఫ్ బ్లూ క్లౌడ్స్ వెన్ పరాశక్తి అండ్ పరమశివ వేర్ యాక్చువల్లీ వెన్ పరాశక్తి వాస్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ ల్యాప్ ఆఫ్ పరమశివ, ఇట్ వాస్ లైక్ నీలతో యత మధ్యస్థాద్ విద్యుల్లేకేవ భాస్వర. ఇట్ యాక్చువల్లీ ద వైట్ లైట్నింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద వైట్ లైట్నింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బ్లూ క్లౌడ్స్ బికాస్ మహాదేవ ఇస్ క్యాంఫర్ వైట్ ఇన్ కలర్. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం. సో దట్స్ హౌ ఈస్ డిస్క్రైబ్డ్. సో దట్స్ వాట్ ద ఉపనిషద్ ఆల్సో డిస్క్రైబ్స్ నీలతో ఉపమన్యు ఉపన్యు. సో దిస్ వాజ్ ఎక్స్పీరియన్స్ బై కృష్ణ అండ్ ఆల్సో వీ సా ఉపమన్యు మహర్షి ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. When he was about to have the vision of Mahadeva, it was like actually experiencing the white lightning in the midst of blue clouds. And that is what is, we have to connect this with the Vedantic import, which says, Neela.

ఇత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా